ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగి వచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7 గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివాణిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివాణిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా? 32,000 నీకు అక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా వింటున్నారా? పిలుపు, ఏర్పాటు అని 2 మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక్క నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్ళు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ. వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాస బలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, ఒట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్టకొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి. కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇశ్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కుండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11 సామెతలు 19:12 రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20 మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలే ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కుండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కుండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కుండ. గిద్యోను కుండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగురాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి.

0: మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పి పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసుప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పనికోసం ధారాళంగా ఇవ్వండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనూయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15:00. గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి, వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీ వంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తిదూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22:00. అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్ములను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్ములను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు, మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్టమీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగైంది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇస్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు, అతని ఇంటి వారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అబీమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇస్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము, హవ్వలు భార్యాభర్తలు. అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రకటిముకలన్నీ తీయలేదు, ఒకే ప్రకటిముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు, ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇస్రాయేలు జాతి వచ్చింది. ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇస్రాయేలీయులు మళ్లీ భ్రష్ట జీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి, క్షీణం, వృద్ధి, అమావాస్య పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒకటి యెరుబ్బయలు, రెండు యెరుబ్బాబెలు, మూడు యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రిలరా, ఈనాటి సందేశం ద్వారా గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకుని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపంలో పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి, పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరుకో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి

అలాగే యెహోషువా సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువాతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువా వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు, దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువా 5వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ నెల 14వ తేదీ సాయంకాలం యెరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా, మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహానుసువార్త 6వ అధ్యాయం 49 నుండి 51వ వచనం వరకు, యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది. జీవప్రదమైన ఆహారం ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువా 5వ అధ్యాయం 13వ వచనం నుండి ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. యెరికో ప్రాంతంలో యెహోషువా కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువా అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవీయండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువా చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా, యెహోషువాకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువా ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువా, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువా శత్రువును జయించలేడు. యెరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం.

అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13. సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువా సేవకొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలురాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువా యేసుప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువాకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువా యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు ఎరికోను ముట్టడించారు. 2 పట్టణాలున్నాయి, ఎరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7గురు యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా, ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే, శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలువిధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్ల పడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5250.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇస్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువా యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగినట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువా తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభువు ఆజ్ఞను యెహోషువా పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలులకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువా వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఆల్ఫా ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

ఆవగింజంత విశ్వాసం అనే విషయం మీరు వినే ఉంటారు. అయితే ఆవగింజలో ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్ళాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆ ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం
0: ఆవగింజంతా.
1: ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను, ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దాంతో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు 3వ అధ్యాయంలో. ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనమీ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యమంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది. ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్డంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థమేంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును, ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడేమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్ట్ యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు. అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరమూ ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళి. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్ట్ మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల యందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్ననివారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియ యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తముచేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు. అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడున్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగుండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడి సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
0: వారు
1: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్టిండియా కంపెనీ లోనికి వచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్, బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు, చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటమి అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
0: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి, నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇస్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇస్రాయేలు విశ్వాసం కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది, ఇస్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసిండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి? అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు. అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకములో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్. ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు, వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు. ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగజేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్. నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత
1: ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నాడు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు,
0: చూస్తున్నారు.
1: చూడగా
0: ఫెయిత్ లెవెల్,
1: వారిలో ఆ ఫెయిత్ లెవెల్, వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము? విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి బుట్టలో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
0: వారికి చూపిస్తున్నాడు
1: చూడండి. ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తవిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు,
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటొస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం,
1: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు, కానీ చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాం కూడా, కానీ లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ముందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు,
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల, నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు, ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉంటేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేనొక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకంలో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనము నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేం.
1: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నే జీవిపజేసే ఒక విషయం
0: బేస్ అక్కడ ఉంది,
1: బేస్ అయి ఉంది. ఇది పరలోకానికైన విశ్వాసం, పరిచర్యకైన విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు, అక్కడ అసంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది, ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు, ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒకలాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజన పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: మాథ్యూ చాప్టర్ 13. పరలోకములో పలు రహస్యాలున్నాయి. క్రైస్టే చెబుతున్నాడు, పరలోకానికి వెళ్లాలి, పరలోకాన్ని చూడాలని చెప్పి చాలామంది పలు విధములుగా వెతుకుచున్నాం. అయితే ఇక్కడ చూడండి, అనేక విషయములు ఆయన సింపుల్గా సులువుగా చెప్తున్నాడు. ఈరోజు మనం మరో ఉపమానమును చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమం చాలా రెస్పాన్స్ వచ్చింది. మరి విశ్వాసం గురించి చూశాం, ఆవగింజంత అని మనం డీటెయిల్డ్గా చూశాం. ఈరోజు ఆవగింజ నుండి పులిసిన పిండిని గురించి మనం చూడబోతున్నాం. ఈ పేరే వ్యత్యాసంగా ఉంది, ఇది ఎందుకు? ఆవగింజ అని చెప్పి మరి ఈస్ట్ని గురించి, పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు. అయితే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గొప్పవిగా ఉన్నాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మాథ్యూ చాప్టర్ 13 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పలు రహస్యాలు ఇందులో నుంచి వస్తున్నాయి. మీరెలా చూస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడాలంటే మాథ్యూ 13:33-34 ఉంది. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఈ యొక్క పుల్లని పిండిని గూర్చిన ఒక కాన్సెప్ట్ని మనం మొదటిగా చూద్దాం. ఇది దేన్ని సూచిస్తుంది? బైబిల్లోని సాధారణంగా పుల్లని పిండి అనేది నెగటివ్ కాన్సెప్ట్, నెగటివ్ పారబుల్ అని చెప్తుంటారు. ఏంటి కారణం అని అడిగితే, ఈ బైబిల్లో పుల్లని పిండిని గూర్చి దేవుడెందుకు యూస్ చేస్తున్నాడంటే, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడ్డు అని చెప్తున్నాడు.
0: సరైన
1: ఎగ్జాంపుల్ అందులో ఏం చెప్పదలిచాడంటే, ఆ అబద్ధ ప్రవచనం, అంటే ప్రజల్ని మార్చిపెట్టే ఉపదేశం. ఈ అబద్ధ ప్రవచనం ఉంది కదండి, ఫాల్స్ డాక్ట్రిన్. దీనికి ఒక భయంకరమైన పవర్ ఉంది. మనం అది తెలుసుకోవాలి, దాన్ని గురించి తెలియజేద్దాం. మంచి ఉపదేశముని మీరు బోధించినట్లయితే నలుగురు మాత్రమే వింటారు. అబద్ధ బోధన బోధిస్తే 400 మంది వింటారు. ఎందుకంటే ఆ అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ అబద్ధ ఉపదేశం వచ్చి మీ యొక్క శరీరాన్ని బేస్ చేసినటువంటిదిగా ఉంటుంది. రెండవది, మీ యొక్క అవసరతలనేవి ఉంటాయి కదా, అవి సాటిస్ఫై చేసేవిగా ఉంటాయి స్పిరిచువల్గా కూడా. ఒక ఉదాహరణకు, ఇది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధబోధ ఏం చెప్తుంది? అది చేయొచ్చు, పరలోకము వెళ్ళొచ్చు అని చెప్తుంది.
0: కన్వీనియంట్
1: చేస్తుంది. దానికి ఒక వాక్యాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
0: ట్విస్ట్ చేస్తుంది.
1: అది ట్విస్ట్ చేస్తున్నట్టుగానే మీకు తెలియదు.
0: ట్విస్టింగే తెలియకుండా మనం మోసపోవడానికి అవకాశం.
1: అందువల్లే దేవుడు హెచ్చరిక కలిగి ఉండమంటున్నాడు, కేర్ఫుల్గా ఉండండి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీరు పవిత్రత నుండి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నానంటాడు. ఎందుకంటే అబద్ధ బోధ యొక్క పవర్ అలా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నారు, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఇదేం చెప్పదలుస్తున్నాడు? మీ వీవులో ఎలాగనుకుంటున్నారు?
0: చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే, మనం బైబిల్ చదవడం ద్వారా, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం ద్వారా మరి మనకైతే ఆ లైఫ్ ఉంది, అదే ప్రకారం మరణం ఉంది. అయినా ఉన్నప్పటికీ చనిపోయిన వారు దేవుల్లో మరణించేవారికి ఎటర్నిటీలో ఒక జీవితం ఉన్నదనే విషయం ఫ్యాక్ట్గా అర్థం.
1: మీరు సేవ చేస్తూ పాస్టర్ అయిపోవచ్చు.
0: లేదు, అడుగుతున్నాను. నా లెవెల్లో నేను చెప్తున్నాను,
1: ఈ లెవెలే చెప్తున్నాను. ఈ యొక్క లెవెల్ని ఇది ఎంత ఎగ్జాక్ట్గా మీరు మీనింగ్ చెప్పేశారు. అంటే ఒక బోధకుడు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని అడిగితే, నన్ను విశ్వసించువాడు మరణించడు, అంటే నీకు చావే లేదు.
0: అది చాలా డేంజర్ కదా.
1: తరువాత, చనిపోయినా బ్రతుకుదువు, అంటే ఒకవేళ మరణించినా తిరిగి సజీవునిగా ఉంటావు. నీ అంతటనుకుంటేనే చనిపోతావు, నువ్వు 100, 200, 500 సంవత్సరాల భూమిలో బ్రతుకుతావు అని చెప్పి, ఇదియే డాక్ట్రిన్, ఇది అమరత్వం అని అంటున్నారు. అంటే ఇమ్మార్టల్ అంటున్నారు, అంటే నీవు మరణించబోయేదే లేదు, నీవు ఎన్నటెన్నటికీ బ్రతికే ఉంటావు. ఈ విధంగానే అబద్ధబోధ అనేటువంటిది అన్ని స్థలాల్లో హోకటిగా మారుతూ
0: వినడానికి సొంపుగా ఉంది,
1: వినడానికి బాగుంటుంది. మీరు యోచించి చూడండి, మీరు చనిపోరు, ఎన్నటికి బ్రతికి ఉంటారు, ఇక మనిషి ఎందుకు భయపడతాడు? మరణాన్ని చూసే భయపడుతున్నాడు మనిషి. భయమే మరణాన్ని గుర్చి. అదే నీకు లేకపోయినట్లయితే, యేసు నీకు నిత్యజీవం ఇస్తాడు. ఆయన చెప్పిన నిత్యజీవం ఇటర్నల్.
0: అవును,
1: ఆయన శరీరాన్ని గుర్చి చెప్పలేదు.
0: అవునవును,
1: శరీరం ఒకరోజు మృతమవుతుంది. ఈ విధంగానే ఇలా
0: అందులో కండిషన్స్
1: ఉన్నాయి. ఈ యొక్క ఈ అబద్ధ బోధల యొక్క ఇది మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. అన్ని అబద్ధ బోధలు ఇలాగే చెప్పబడతాయి. ఒక ఉపదేశం ఇలా చెప్తుంది, భార్యను మీరిక్కడ కోల్పోతే దాని గురించి దిగులు పడద్దు, మీకొక భార్యను పరలోకంలో దేవుడుంచాడు, ఆ భార్యే మీకు నిరంతరానికి భార్య, ఇలా ఒక ఉపదేశం వెళ్తుంది. అప్పుడు ఇతను మంచి కాలంలోనే ఒకటిగా జీవించాలనుకునేవాడు కాదు.
0: అక్కడికెళ్ళి
1: ఎలా జీవిస్తాడనేది రెండవది. అలాగంటే ఇక్కడ ఎలాగుంటాడు? అక్కడ ఆమెతో జీవించొచ్చు అని చెప్పి ఇక్కడ ఎటువంటి పాపమైనా చేస్తాడే. మరొక ఉపదేశముంది, నువ్వు ఒకసారి రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నువ్వు ఏ పాపం చేసినా యేసు క్షమిస్తాడు.
0: ఫౌండేషనే తప్పుగా ఉంది.
1: అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది. అది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి తరువాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యమని హెబ్రియుల్లో ఉంది. వీరు అటువంటి వాక్యాలన్నీ కూడా తేరగ్గా వదిలిపెట్టేస్తారు. ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకుని అబద్ధ బోధన అందిస్తారు. కానీ ఇది ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సత్యము మాట్లాడితే కూర్చుని వినేవారు కొద్దిమందే, వారిని క్రిటిసైజ్ చేసేవారు అనేకమంది. ఎందుకంటే వారు క్రిటిసైజ్ చేసేప్పుడు వారు చెప్పే మాటలు పరిహాసములకు జనులేం చేస్తారు,
0: చాలా
1: వింటారు. అలా
0: దానికి యూట్యూబ్ చాలా
1: ఈజీ అయిపోయింది మీడియా. అదేవిధంగా ఈ అబద్ధ ఉపదేశం, అదే యేసు పులిసిన పిండి అంటున్నాడు. ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాం? ఎందుకు దానిని పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేస్తున్నాడంటే, ఇది వచ్చి ఆ పులిసిన పిండి అనేటువంటిది వచ్చి మన ఊర్లోనూ ఉంది, బట్ ఈజీగా జనులకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకుని చెప్దాము, అది వారికి ఈజీగా అర్థమవుతుంది. పులిసిన పిండికి బదులుగా మీరు వినే ఉండుంటారు, మన ఊర్లలోంతా నైట్ పడుకోవడానికి ముందు మిగిలిన పాలు ఉంటుంది.
0: అవును.
1: ఆ పాలలో ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు కొంచెం పెరుగు వేస్తారు.
0: అవును. అది నెక్స్ట్ డే
1: దానికి పేరు తోడు పెట్టడం అంటారు, పెరుగు తోడు వేయడం అంటారు.
0: అవును.
1: ఆ తోడు వేసే పెరుగు చూస్తే ఎంతో కొంచెమే ఉంటుంది. సాధారణంగా ఆ వయసులో మా ఇంట్లో నేను చూసుకునే పని ఏంటంటే నైట్లో వీళ్ళు ఉన్నదంతా ముగించేస్తారు, ప్రక్కింట్లో కొంత తీసుకొచ్చి కలుపుతారు, అది తోడుకంటూ కొంత కలుపుతారు, అది చిన్న గిన్నెలో ఉంటుంది. మన దగ్గర పాలు 1/2 లీటరో 1 లీటరో ఉంటుంది. ఈ పెరుగును కొంత పాల్లో కలిపినట్టయితే ఆ రాత్రిపూట ఈ పెరుగులో ఉన్నటువంటి పులుపుతనము పాలంతటినీ కూడా పెరుగ్గా మారుస్తుంది. సో పాలలో ఈ 1.5 లీటర్ పాలలో లేని పవర్ ఈ కొంత పెరుగులో ఉంటుంది, పులిసిన పిండి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అట్లే పులిసిన పిండిని చూద్దాం. పులిసిన పిండిలో ఉన్నటువంటి పులుపుతనము, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, రాత్రి గ్రైండ్ చేస్తారు, మరుసటి దినము అది కొంత ఏమై ఉండాలంటే పులిసి ఉండాలి, అప్పుడే ఇడ్లీ ఏమవుతుంది? అది ఎంతో పులిసినా బాగుండదు చూడండి, కరెక్ట్గా పులిసి ఉండాలి, పులియకపోతే మృదువుగా ఉండదు. సో ఆ పులుపుతనానికి ఒక పవర్ ఉంది, తనతో ఉన్నటువంటిదంతా ఏం చేస్తుంది? అది పులిసిన తన్మయముగా మారుస్తుంది, తన వలే మార్చివేస్తుంది.
0: అలాంటి క్యారెక్టర్
1: అది, దాని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నారు? ఒక పారబల్లో పరిసయులు సద్దుకైలను గుర్చి హెచ్చరికగా ఉండండి, ఉపదేశాన్ని గుర్చి తిరిగి తేటగా చెప్తాడు. మొదటిగా చెప్పేప్పుడు పరిసయులు సద్దుకైలు అని వారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు, శిష్యులకు అర్థం కానప్పుడు వారికి చెప్తాడు, వారి ఉపదేశమును గూర్చి హెచ్చరిక కలిగి ఉండండి, ఎందుకంటే వారు మిమ్మును వారి వలె మార్చడానికి ఎంతో వారి వలన అవుతుంది అని చెప్తాడు. అదే ఈ స్థలములో హెవెన్కి ఈక్వల్గా చెప్తున్నాడు దేవుడు. హెవెన్కి ఈక్వల్గా ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు చదవడానికి వెళ్లారు లేక ఒక దగ్గర పనికి వెళ్లారు, వీరు చెప్తుంటారు, వీడు నాతో కూడా ఉన్నంత వరకు బాగానే ఉండేడు, వెళ్లిన చోట చెడిపోయాడు, అక్కడున్నటువంటి పరిస్థితి వీడిని మార్చేసింది, అక్కడున్నటువంటి కల్చరు, అక్కడున్నటువంటి ఫ్రెండ్స్ వీడిని మార్చేశారని చెప్పి, పిల్లాడు మంచోడు, చుట్టూ ఉన్నదంతా చెడ్డది
0: పరిస్థితి.
1: వీరు చెప్పేటువంటి విషయం యొక్క అర్థమేంటంటే, నా పిల్లాడిని చుట్టూ ఉన్నవారు వారి వలె మార్చేశారు అని అంటారు. అయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము పులిసిన పిండికి సమానంగా ఉంది, అది కొంచెమైనను అది తన వలె అంతటిని మారుస్తుంది అని చెప్తాడు.
0: సాల్ట్ అండ్ లైట్.
1: సాల్ట్ అండ్ లైట్. ఇప్పుడిక్కడ ఏంటి సమస్య వస్తుంది? మన పిల్లాడి లోపల పరలోక రాజ్యము లేదనే అర్థం. ఇప్పుడు కలిపే పెరుగులో పులుపుతనం ఉంటేనే గాని అది పాలంతటిని కూడా ఏం చేయగలదు? పెరుగ్గా మార్చగలదు.
0: కరెక్ట్.
1: ఆ కలిపే పెరిగే పాలుగా ఉన్నట్టయితే పులుపుతనం లేకపోతే,
0: అంటే ఎంతవరకు మనం పులిసిన తనంలో ఉండాలి ఆ ఎఫెక్ట్ తో.
1: ఇక్కడ విషయం, మీ లోపల పరలోక రాజ్యం ఉన్నట్టయితే మీరు ఏ చోటైనా మీ వలె మార్చగలరు, ఏ చోటైనను మీ యొక్క సిచ్యువేషన్కి మార్చగలరు. కొంతమందికి, నేను లోకానుసారంగా చెప్తున్నా, కొంతమందికి ఒక గొప్పదైన టాలెంట్ ఉంటుంది, ఏ స్థలానికి వెళ్ళినా అక్కడున్న క్రౌడ్ని తన అటెన్షన్కి తేగలరు. వారి యొక్క స్పీచ్ అయినా లేకపోతే వారి టాలెంటో ఒక క్రౌడ్ వారి చుట్టూ ఏర్పడుతుంది. మీరు చూశారా?
0: ఒక
1: లీడర్షిప్ క్వాలిటీ, రెండవది క్రౌడ్ పుల్లింగ్ అంటారు.
0: అవును,
1: అట్లే వారు మార్చేయగలరు. ఎంత గొప్ప క్రౌడ్ అయినా ఒక 5 నిమిషాలు కూర్చుని వింటారు.
0: అదేంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో చూస్తే దీన్ని ఒక కమాండర్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదేంటంటే ఎక్కడికెళ్ళినా ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అలాగే అట్రాక్టివ్ చేస్తుంది. అదే లాగున వారు చెప్తుంటే దాన్ని వింటారు. వాళ్ళు
1: వింటారు, అదే చెప్తున్నాను.
0: ఆ ఫ్రీక్వెన్సీ
1: ఇప్పుడు లోకములో ఉన్న వారికే అటువంటి ఒక శక్తి ఉన్నట్టయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం అటువంటి తన్మయం కలిగినటువంటిది. మీరొక దగ్గరికి వెళ్తున్నారంటే మీ మాదిరిగానే అక్కడున్నవారు మారాలి. అదే పరలోక రాజ్యం యొక్క ఎఫెక్ట్.
0: మనం లోకం వైపు
1: మనమలా మారిపోయాం. క్రితము మీరు చూసినట్లయితే ఒక దగ్గరకు మనం వెళుతున్నప్పుడు అక్కడున్నటువంటి ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తప్పుడు కార్యాలు చేసేవారిని చూసినట్లయితే, ఒక చర్చ్ నుండి ఒక విశ్వాసియో లేక సేవకుడో వెళ్ళినట్టయితే అతని వలే అందరూ మారిపోతారు. వారు మారుస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ తాగుబోతుల లిస్టు తగ్గి ఉంటుంది. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఒక పీరియడ్లో మిషనరీస్ ఇక్కడికొచ్చినప్పుడు చదువు చెప్పించేప్పుడు చదువుకున్న వారి లిస్టు ఏమైంది?
0: అవును,
1: అధికమైంది. చదవని వారి లిస్టు తగ్గిపోయింది.
0: అవును,
1: అదేవిధంగా పరలోకం యొక్క పవర్
0: అదే. జీగన్ బాగును అనుకుంటే అక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ తమిళ నేర్చుకుని
2: ఫస్ట్ తమిళ బైబుల్
0: తీసుకొచ్చారు. అదేమంటే ఒక్కటిగా కూర్చోరట. అది ఆ కాలంలో ఈయన సంఘాన్ని కట్టి అందరూ ఒక్కటిగా కూర్చోవాలని ఆ కాన్సెప్ట్నే మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నారు. అప్పుడు సాల్ట్ అండ్ లైట్ కోసం చెప్తున్నా, ఈయన వాళ్లతో ఏకీభవించలేదు. ఈయన అలాగే ఉన్నాడు స్టాండ్లో. బైబిల్ చెప్తుంది మనమందరం ఒకటేనని. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి.
1: అంటే మొదలూరనే ప్రాంతముంది తిరునెల్వేలి ప్రక్కన. నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడొక మిషనరీని గుర్చి చెప్పారు. ఆయర్నెస్సో ఏంటో పేరు ఆయనకి, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన గుర్చి చెప్పారు, దాదాపుగా more than 200 to 400 స్కూల్స్ని స్థాపించాడు ఆయన. స్కూల్స్
0: అదే సాల్ట్ అండ్ లైట్. ఎంత
1: సాక్రిఫైస్! ఇప్పుడు చూడండి, పిల్లలను పాఠశాలకే పంపించని ఒక ఊరిలో, పిల్లలను ఉద్యోగానికి పంపించాలని చెప్పే ఊర్లో,
0: అది గర్ల్ చైల్డ్
1: అందరినీ వెంటబెట్టుకుని చదివించి
0: సాక్రిఫైస్.
1: అప్పుడు అక్కడ చదువుకొనని వారు, అక్కడ చదువుకొనని వారితో నేను చదవకుండా ఉంటానని చెప్పకుండా చదువుకున్న ఒక్కడు చదువుకొనని వారందరినీ చదువుకునేవారిగా మార్చాడు. ఈ విధంగానే హెవెన్ చెప్తుంది. హెవెన్ యొక్క పవర్ ఎటువంటిది? నువ్వు మంచివానిగా ఉండు, నీవు దేవుని కలిగి ఉండు, నీవు ఆత్మీయునిగా ఉండు, నీవలే నీ సిచ్యువేషన్ అంతటినీ మార్చివేసేటువంటి ఒక పవర్. ఎందుకంటే మీలో ఉన్న పవర్ అటువంటిది. పిల్లాడేం చెప్తున్నాడు ఈరోజు, ఆ ఒక ఎంఎన్సీకో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అక్కడున్నటువంటి వారి యొక్క కల్చర్ వచ్చి, ఆ నా వల్ల కుదరడం లేదు, నేను వారి దగ్గర ఇదైపోతున్నా అని వాడు చెప్తున్నాడు. ఎలా వారు, సరే ఇలా చెప్పుకుందాం, ఎలా వారి వల్ల మిమ్మల్ని మార్చగలుగుతున్నారు?
0: మీరు ఎలా
1: చేస్తున్నారు కదా, అప్పుడు వాని దగ్గర ఏదో మీరు మారేటువంటి ఒక ఆకర్షిత ఉంది కదా. దానికంటే, అన్నిటికంటే కూడా ఆకర్షించగలిగే గొప్ప కార్యం మీ దగ్గర ఉంది.
0: ఉంటుంది.
1: అయితే అది మొదట మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అది ముఖ్యం. పరలోక రాజ్యం మీ దగ్గర ఉండాలి. అదే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఉందా, అదే ఎంతో ముఖ్యం. మీరు చూసినట్లయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్కి పేరొచ్చి జింజర్ చాక్లెట్. కారం చాక్లెట్ అంటే మనం ఏమనుకుంటాం?
0: స్వీట్గానే
1: ఉంటుంది కదా. తింటే కారంగా ఉండింది. నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంది, తింటే కారంగా ఉండింది. ఈరోజు అనేక బిలీవర్స్ చూడటానికి ఎలాగ ఉన్నారు? చూడటానికి ఆత్మీయంగా ఉంటారు. అయితే కూర్చుని మాట్లాడితే వారిలో పరలోక రాజ్యం లేదనేదే తెలుస్తుంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మనగుచ్చే చెప్తున్నాను. మనం ఒకసారి ట్రావెల్ చేసాం, మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇక్కడ నుండి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఒక ఆల్మోస్ట్ ఆ 4 అవర్స్లో 3 అవర్స్ బిబ్లికల్గా మాట్లాడాం.
0: అవును,
1: టైం వెళ్ళిందే తెలియలేదు. బైబిల్ గురించి డిస్కస్ చేశాం,
0: చాలా విషయాలు,
1: మినిస్ట్రీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రోగ్రామ్ గురించి అనేక విషయాలు మాట్లాడాం. ఆల్మోస్ట్ మనకు ఆ టైం 3 అవర్స్ దాదాపు అయింది.
0: అవును.
1: మీరు కొంతమందితో ట్రావెల్ చేయండి, దే విల్ టాక్ అబౌట్ ద బిజినెస్, కమర్షియల్ థింగ్స్.
0: అవును.
1: మీ వల్ల వారితో స్పిరిచువాలిటీ మాట్లాడలేరు. ఏంటి కారణం? వెరీ సింపుల్. వారిలో పరలోక రాజ్యము లేదు, వాక్యము లేదు. వారిలో వచ్చి ఆ స్పిరిచువాలిటీ యొక్క తన్మయం లేదు. తను మిమ్మల్ని మరలా మాట్లాడనిస్తాడు. ఏం మాట్లాడిస్తాడు? కమర్షియల్ థింగ్స్ మాట్లాడిస్తాడు. మీతో అలా వెళ్ళేప్పుడే అడుగుతుంటారు, ఈ ఏరియాలంతా ఎంత వెల పలుకుతుంది. ఇలాగే మాట్లాడతారు, లేక పాలిటిక్స్ మాట్లాడతారు, లేక ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, వారితో నా వల్ల ఒక 15 నిమిషాలకు పైన మాట్లాడలేను. అదే సమయంలో మీరొక స్పిరిచువల్ పీపుల్తో కూర్చుని చూడండి, వాక్యాన్ని చెప్పి చూడండి, ఒక వన్ అవర్ కూడా మీరు వారితో మాట్లాడచ్చు. సో ఫస్ట్, పరలోక రాజ్యం ఎటువంటిదన్నట్టయితే మిమ్మల్ని పోలి మిగతావారిని మార్చగలిగేటువంటిది గాని ఒకరోజు కూడా మిగతావారిని పోలి మీరు మారకూడదు, మారలేము. అలా మారిపోయాను అని వారిమీద నెపం వేస్తే మీలోపల పరలోక రాజ్యం లేదని అర్థం.
0: మనం కొరత చెప్పడానికి
1: ఛాన్సే లేదు. లోకములో ఉన్నవానికంటేనూ మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను గొప్పవానిగా ఉంటే నావలేగదా ఒక నాయకుడనేవాడు తన అనుచరులను ఎంతమందిని తనవలే మార్చగలుగుతున్నాడు? అప్పుడు అతని వల్ల అంతమందిని మార్చగలుగుతున్నాడు గదా. ఒక లోక ప్రకారంగా అతని వల్ల చేయగలుగుతున్నాడంటే స్పిరిచువల్గా పరలోక సంబంధమైన మీరే మీ ఆఫీసుని మీ వలె మార్చగలరు గాని ఆఫీసు వలె మీరు మారరు. మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఏరియా, మీ యొక్క స్కూల్ మారుతుందే తప్ప మీరు మారరు. మీరు చెప్పనే అక్కర్లేదు, ఆ అవకాశమే ఉండదు. ఇప్పుడు నోవాహును చూడండి. నోవాహును గుచ్చి బైబిల్ చెప్తుంది, నోవాహు ఆనాడున్నటువంటి వారిలో నీతిమంతుడుగా ఉండేడు. సరి, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాగ ఉండింది అని చూస్తే బైబిల్ చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను.
0: అవును,
1: భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుని ఎదుట శరీరులైన వారందరూ తమ నడతలు చెడినవారై ఉండారు. అంటే బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని చూస్తే
0: కరప్ట్ అయిపోయింది.
1: 100% 99.99% చెడి
0: కరప్ట్ అయింది.
1: ఒకే ఒక నోవాహు మాత్రం ఎలాగుండేడట,
0: బాగా
1: క్లీన్గా ఉండేడు. మీరు ఇంకొకటి కూడా యోచించి చూడండి, ఏ విధంగా అలాగుండగలిగాడు? ఈరోజు మనమేం చెప్తున్నాం? కుదరదండి, ఒక కోప్పడుతున్నాడండి. కోప్పడుతూ భయంకరంగా, ఇది నన్ను గుచ్చే చెప్పుకుంటాను, ఒక పీరియడ్లో బాగా కోప్పడతాను. కోప్పడినప్పుడు ఎన్ని చెప్పే కార్యం ఏదై ఉంటుందంటే, వీరు నాకు కోపం తెప్పిస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు. అది 100% నిజము కూడా, అందులో వేరింకేది లేదు. బట్ గాడ్ నాతో ఏం చెప్తాడంటే, నువ్వెందుకు అలాగా కోప్పడుతున్నావు? వారు కోపాన్ని రేపుతారు, వారు అటువంటి వారై ఉన్నారు. పిశాచి అటువంటి వాడైతే నువ్వు అలాంటి వాడు అయిపోతావా? అవునా? ఒకడు సిగరెట్ కాలుస్తూ రోడ్లో ఉన్నాడు, అతను పొగ ఊదితే మీకు కోపం వస్తుంది. వెంటనే మీరు ఆ పొగ వదిలిన మనిషి నుండి దూరంగా వెళ్లడం అనేది ఒక కాన్సెప్ట్. మరొకటి, పొగ వదిలివాణిని ఒక దెబ్బ కొట్టడం అనేది మరొక కాన్సెప్ట్.
0: వాడు తిరిగి కొడతాడు,
1: తిరిగి దెబ్బ కొడతాడు. దీనికంటే ఘోరమైన మరొక కాన్సెప్ట్ ఉంది, మీరొక సిగరెట్ కొని అతని ముఖం మీద ఊదడం అనేది,
0: అది
1: దానికంటే పాపం. అనేక మంది ఒకడు పాపం చేసిన వెంటనే వీరు కూడా అదే పాపాన్ని చేసి తిరిగి ఏం చెప్తారంటే,
0: జస్టిఫై చేస్తారు,
1: అతను చేశాడు గదా, తిరిగి మనం చేస్తేనే వారికి తెలుస్తుంది,
0: ఇదే
1: ఓళ్ళి. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు, దూరంగా వెళ్ళిపో.
0: ఇంకా చెప్పాలంటే, మనం నిలబడితే వాడు సిగరెట్ పారేయాలి.
1: అతను కొన్నిసార్లు మీరు చూడండి, నేనొచ్చి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కొన్ని ఆ ప్రీస్టు ఆ పెద్దవాళ్ళందరూ వస్తారు, వచ్చిన వెంటనే టక్కన లేచి నిలబడతారు. ఆ వారికి ఇవ్వగలిగినటువంటి మర్యాద. అలాగున మీలోకి స్పిరిచువాలిటీ వస్తే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా మీ ఎదురుగా ఉన్నవారిని మారుస్తుంది. ఆ మేరకు శక్తి మీ యొద్ద పరలోకం ముంచి ఉంది. యేసు అందరిలాగా మారాడా? యేసులాగా అందరినీ మార్చాడా?
0: సో ఆ పులిసిన
1: పిండి యొక్క స్పెషాలిటీ, పరలోక రాజ్యం అటువంటిది. కొంచెమే, అది ఒకే ఒక వ్యక్తి చాలు, ఒక వ్యక్తి చాలు. ఇప్పుడు ఒకే ఒక అబ్రహాం, ఒక కనానుదేశం ఇవ్వబడింది గదా. నోవాహు తను మాత్రమే అలాగున్నాడంటే కాదు, తన ఫ్యామిలీని అలాగ ఉంచాడు. టోటల్ భూమి చెడిపోయింది, ఎలాగ తన యొక్క ఫ్యామిలీని పక్కాగా కాపుదలగా ఉంచగలిగాడు? తనలో ఉన్నటువంటి పులిసిన కార్యం, తన పరలోక రాజ్య తన్మయము తన కుటుంబాన్ని సరిగ్గా ఉంచగలిగింది.

0: నేను నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా ఉంటే నా కుటుంబము కూడా నీతిమత్వములో ఉంటుంది. నీతిమంతుని సంతతిగా ఉండడం కుదురుతుంది. నా పులిసిన పిండి ఎటువంటిదిగా ఉన్నదనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. నా తన్మయము తగ్గే కొద్దీ కొన్నిసార్లు ఇదిగూడా మనం చెప్పేద్దాం. ఎక్సెంప్షన్, మీరు ఎంతో నీతిమంతునిగా ఉంటూ కొంతమంది పిల్లలు తండ్రికి అగెన్స్ట్గా వెళ్తున్నారు, తల్లికి అగెన్స్ట్గా వెళుతున్నారు. అది ఒక ఎక్సెంప్షన్ కేసు. ఏసై దగ్గరే ఒక యూదా ఉన్న మాదిరిగా, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్నాడు కదా ఆ మాదిరిగా. అయితే 99% మన యొక్క పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. మొదటిగా మన దగ్గరున్న పులిసిన పిండి ఎవరిని మారుస్తుందని అడిగితే మీ ఇంటిలో ఉన్నవారినే మారుస్తుంది. సమీపంలో ఒకరి ఇంటర్వ్యూ నేను చదివాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు నన్ను ఒక పరిచారకునిగానే చూస్తున్నాడు. తండ్రి అయినప్పటికీ ఎలా చూస్తున్నాడు? సేవకునిగా. ఎందుకంటే ఆ యొక్క ఘనతను తన ఇంటిలోనూ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వేదిక మీద ఒకటి మాట్లాడతాడని ఇంటికెళ్తే వేరే విధంగా ఉంటాడండి. అనేక మంది ప్రసంగంలో ఒకటి చెప్తుంటారు, ఇంటికి వెళితే ఆపోజిట్గా ఉంటారు. అప్పుడేం చెప్తారు? ఆయన మాట్లాడడం వరకే. అప్పుడు ఇంట్లో పిల్లోడేం చేయడు, రెస్పెక్ట్ని ఇవ్వడు. ఇప్పుడు కొందరు చెప్తారు, మీ డాడీ ప్రసంగం ఎంతో బాగుందని చెప్పినప్పుడు పిల్లవాడికి, అవునవును నా తండ్రి గురించి నాకు తెలుసు కదా అని అంటాడు. అయితే అదే గుణాతిశయము తన ఇంటిలో కూడా అది ఉన్నట్టయితే తన ఇంటిలో పాస్టర్గా ఉండక్కర్లా. నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క పాస్టర్ యొక్క అథారిటీ నేను చెప్పడంలా. నేను చెప్తున్నా ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఆయన జీవితంలో ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లవాడికి మీరు ఏం చేయక్కర్లా, అడ్వైసే చేయనక్కర్లేదు. పైన చూస్తున్నాడు, తండ్రి చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. ఇదే పరలోక రాజ్యం యొక్క పులిసిన తన్మయం. ఆ యొక్క ఎఫెక్ట్, ఆ యొక్క టేస్ట్ పిల్లవాడు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఎలా మారతాడు,
1: అది
0: అలాగే ఉంటాడు. ఇదియే ఆ పరలోక రాజ్యం, ఆ యొక్క స్పెషాలిటీ. అప్పుడు మొదట్లో నేను మారిపోను, లోకానుసారంగా మారిపోను. రెండవది, నేను నా వలె లోకాన్ని మారుస్తానే తప్ప లోకము వలె నేను మారిపోను. మూడవది, నేను మారడం కంటే ఒకవేళ నేను మారితే పరలోక రాజ్యం నాలో ఉందో లేదో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ చూడగలనంటే నా ఇంటిలోనే చూడగలను.
1: ఈ పులిసిన పిండి గురించి మీరు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఈ వచనంలో మాథ్యూ చాప్టర్ 13:33 చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లీవ్ ఇన్ దట్ ఉమెన్ టుక్ అండ్ హిడ్ ఇన్ 3 మెషర్స్ ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆన్ లీవ్ ఎండ్, అలా అని రాయబడింది. ఒక ప్రశ్న ఏంటంటే, హిడ్ దాచుంచింది అని రాయబడింది, 3 కుంచనాలు అని రాసింది, ఏ ఇందులో రహస్యం ఏంటి?
0: అది 3 కుంచములు అనేటువంటిది వచ్చి ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విధంగా మారుతుంది. 3 రోజుల తరువాత ఇంకా 3 సంవత్సరములు ఆ చెట్టును ఉంచేదనని తలచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క స్థలానికి ఈ 3 అయితే 3 ఉంటుంది కన్ఫర్మ్. ఏంటని చూసినట్లయితే ఈ 3 అనేటువంటిది అతి ముఖ్యమైన, అంటే ఈ స్థలంలో నేను చెప్పేటువంటిది ఇదొచ్చి నా అంతటా నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, నాకు దేవుడు బయలుపరిచినది, చదివినప్పుడు నేను గ్రహించిన విషయం. మేబీ ఇందులో కొంతమందికి భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఈ 3 కుంచముల పిండి అనేటువంటిది, సాధారణంగా పిండి అన్నటువంటిది రొట్టె అన్నది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ నియమము అని చెప్తారు, లా అని చెప్తారు. మొత్తం వచ్చి 3 ఉన్నాయి, బైబిల్ మట్టుకైతే 3 ఉన్నాయి. ఒకటొచ్చి ఆ మనసాక్షి నియమం అనేది చెప్తారు, ఆదాము నుండి నోవహు వరకు. తర్వాత వచ్చి ధర్మశాస్త్రం అని చెప్తారు, అబ్రహాము అంటే మోషకాలము నుండి యేసుక్రీస్తు వరకును లా. ఇప్పుడు వచ్చి స్వాతంత్ర నియమం అని చెప్తారు, గ్రేస్ అని మనం అంటాం. ఇది వచ్చి ఇప్పుడు యేసుకాలం వరకు. ఈ యొక్క 3 కాలములలోనూ ప్రజలలో వాక్యము వల్ల పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన కార్యము ఇమిడి ఉంది.
1: 3 మూడిట్లోనూ
0: ఉంది. ఆ కాలంలోనూ పరలోకానికి జనులు రావాలని దేవుడు కొన్ని కార్యాలు ఉంచాడు, ధర్మశాస్త్రంలో ఉంచాడు, ఇందులోనూ ఉంచాడు. అప్పుడు అది మాత్రమే కాకుండా ఈ యొక్క 3 కార్యాల్లోనూ 3 విధాలైన ప్రజలకు ఇవ్వబడింది. ఆదాము చేతికి ఇవ్వబడింది, 2వది ఇస్రాయేలీల చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు సంగము చేతికి ఇవ్వబడింది. ఇది భూమిలో దేవుడేం చేసి పెట్టాడంటే దాచిపెట్టి ఉంచాడు. అదే దాచి ఉంచాడు
1: ఒక సీక్రెట్
0: సీక్రెట్గా. సంగము గూర్చి చెప్పేప్పుడు బండ సందుల్లోనూ కొండ గుహలలోనూ నేను ఉంచి ఉన్నానంటున్నాడు.
1: అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సీక్రెట్గా ఉంచడానికి కారణం మనం వెతుకుతాం.
0: ఇదేం చేస్తుందంటే వీరికి మధ్యలో నుండి కొంచెం కొంచెంగా ఈ లోకాన్ని అట్లే మారుస్తుందట. చర్చ్ యొక్క పవర్ అది. ఇస్రాయేల్ ప్రజలను గూర్చి చెప్పేప్పుడు మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. దాని అర్థమేంటంటే మీ దగ్గర నేను లా ఇచ్చాను, ఇది అట్లే ప్రపంచమంతటా చెప్పి అంతమందిని కూడా ఈ లాలోనికి తీసుకురండి, ఎందుకంటే ఆ లానే హెవెన్కి తీసుకెళ్లే ఒక బేస్.

0: గా ఉంది. ఆ హెవెన్కి వెళ్ళేటువంటి ఒక రూట్ని తెలియజేస్తుంది. ఆయనొచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఉండాలన్నది కాదు, తన ధర్మశాస్త్రం ఇస్రాయేలు ప్రజల ద్వారా అందరికీ వెళ్లాలన్నదే ఆయన ప్లాన్. మనమిది ఎలా తీసుకున్నాం, ఇస్రాయేలు ధర్మశాస్త్రం అండి. ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కాదు, ప్రపంచానికైన ఒక లాని వారి చేతి ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తీసుకుని ఇచ్చే రీతిలో వారే ఉండారు. ఇప్పుడొక సర్వర్ తీసుకొచ్చి మనకేం చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. అయితే ఫుడ్ ఎవరిది, చెఫ్ది, చేసిన వారు వేరే ఇస్తుంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చెప్పకూడదు, అనేక మంది కూడా సర్వర్ని తిడుతూ ఉంటారు, వేరే దారి లేదు, ఎందుకంటే సర్వర్ ఇచ్చాడు కదా. అతనితో చెప్తారు టేస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. యాక్చువల్గా చెఫ్ చేసింది. ఆ మాదిరిగా ఈ వాక్యము ఇస్రాయేల్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పరలోకం యొక్క కార్యం మన ద్వారా భూమికి వస్తుంది. అయితే మనల్ని ఏం చేశాడంటే ఈ భూమికి మధ్యలో ప్రజలకు మధ్య ఏం చేస్తున్నాడు, దాచి ఉంచాడు. ఉన్నాము మనం కొంచెం కొంచెంగా అదే అపోస్తలుల గురించి చెప్పేప్పుడు వారేం చేస్తున్నారంటే లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. వారు లోకాన్ని త్రిప్పేవారు. వారు కొంచెం కొంచెంగా లోకాన్ని ఏం చేస్తున్నారు, క్రీస్తుని పోలి మారుస్తున్నారు. సో అదే దాని యొక్క ముఖ్యమైన అర్థం. మూడు కొంచెములనేది మూడు కాలాల ప్రజలు, మూడు కాలాల నియమం, మూడు కాలములలో ఉండేటువంటి క్రీస్తు యొక్క పరలోకరాజ్యం. కాని మూడిట్లోనూ పరలోకరాజ్యమే ఉంది. అన్నిటిలోనూ క్రీస్తు యొక్క ఒకే గురి, అన్ని కాలాల్లోనూ ప్రజల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి. దాని గురించే చెప్పబడింది.
1: చివరగా ఒక్క నిమిషమే ఉంది, పులిసిన పిండి తిరిగి ఫౌండేషన్కి వస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు గ్రహించాల్సింది, మనం గ్రహించే విషయం, చివరిగా మనం ఏం చెప్తున్నాం?
0: ఏం లేదు, ఏది మారాలి, అబ్బాయి మారాలి, మీ చుట్టూ ఉన్నవారు మారాలి, సొంత వాళ్లు మారాలి, ఆఫీసులో ఉన్నవారు రక్షింపబడాలి. మీరు ఏది మార్చదలిచినా కూడా మీరు మారండి, అన్నీ మారిపోతాయి. ఎందుకన్నట్టయితే మీరే బేస్. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటున్నాడు యేసు. మనల్ని చూసేవారు యేసును చూస్తారు. మనమే క్రీస్తు స్వారూపంలో కనబడేవారము.
1: పరిస్థితులను మనం బ్లేమ్
0: చేయనక్కర్లా. ఎటువంటి పరిస్థితిని కూడా బ్లేమ్ చేయనక్కర్లా. ఎందుకంటే ఆది కాలం నుండి కూడా, పండు తిన్న కాలం నుండి భూమి తప్పుగానే ఉంది. తప్పుకు మధ్యలోనే ఇంతమంది నీతిమంతులు కూడా వచ్చారు. మనము కూడా తప్పుకు మధ్యలో నీతిమంతునిగా మారగలం. మార్పుకైన అధికారం, పవర్, లేకపోతే స్ట్రెంగ్త్, కావలసినంత సపోర్ట్ ఆ పరలోక రాజ్యం మనలో ఉంచి ఉంది. అదే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. సో మీరు అది కలిగినటువంటి వారిగా ఉన్నట్టయితే ఏదైనా మార్చగలరు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం లేర్న్ చేసాం. అది కాకుండా పరలోకం యొక్క ముఖ్యమైన సీక్రెట్ అందులో ఉన్నది అనే విషయం ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి అర్థమయ్యేలా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో పేరబుల్లో మరో సీక్రెట్ మనం చూద్దాం. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించినవారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

చేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకోనున్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాంతిమూతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసముంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాంతిమూర్తిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్నీ చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీళ్ళు లేదు. 2 జతలు బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంత చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయన బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రామ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆదికాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు. కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చేయాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగే,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి, తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము. ఆ సమయంలో 2000 ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలము ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలనైతే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చేవాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తా ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి, 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా, బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే నేను మంచి డాన్సర్నండి. ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవటం జరిగింది. 2001 ఆ టైంలో జెమిని టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బరితిల్లాడటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిద్దని మా తల్లిదండ్రులు పోలీస్ వారు అనుకున్నారు. అది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకిచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, రే బాజన్ వచ్చాడు, అరే బాజన్ వచ్చాడని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్ ఒక బ్యాచ్ మేనెస్ ప్రారంభమైపోయింది. నాకు ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్లా చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసా నేను. సరే ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఇది ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే, మా నాన్న ఉన్నాడు డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనసులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సినని ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగా నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టొచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారోనని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. అదే నేను అట్లాంటి పనులు చేసేవాన్నంటే మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా. సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికీ ఏసీలు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో 2001-2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా, ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసి కోసా ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఇడుచుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ అయ్యా, ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయిన ఉన్నారు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ తమ్ముల బాధ్యత తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేను ఉండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముళ్ళని నేను చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది నాళ్ళు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే, తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు కనుక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, ఒళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరం వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక కోటి మంది కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది. కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిస అయిపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసనైపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాన్నంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్టు పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో, ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ముళ్ళని మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే, మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళి ఆమె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని, మరి అది దేవుని చిత్తము దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది, అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము. అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టర్ గారు ఏమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమి ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము.
1: సరే ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం ఆనందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మరి మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచో చెడు జరిగింది మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నావు, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మరలా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని నిధులు పెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవటానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు, కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టర్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తుస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బన్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు, దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులలాగా ఉన్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే, మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని, మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలు నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతుల నుంచి చచ్చిపోతాను, ఇక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మవాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలు పెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, నా రెండు ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి, బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారు అని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి ఆయన ఎక్స్రే తీసి ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మందుల ద్వారా ఏదైనా నయం అయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు, నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది, నేను రెండు ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయండి అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, వాస్తవానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతి పడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు నేను. ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది. మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను? ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నిన్నెవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను. మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి బుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, నీ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు
1: ఆ టైంలో.
0: ఆ టైంలో
1: నిజంగానే
0: వాక్యం ప్రకటించబడతా. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెప్తా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే, పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10:30 ఆ ప్రాంతంలో, రాత్రి ఇంచుమించు 2-3 గంటల ఆ ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్నకాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంతా తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు? ఎవరు మీరు? వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేసావో ఆ యేసును నేను. నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటం ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనం ఎప్పుడైతే నేను చూశానో ఉలిక్కిపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి, నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి, నేను దర్శించింది ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు వారే అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ఒక వ్యక్తిని నన్ను పట్టుకొని నడిపించాలండి, అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది, అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబిల్ అధ్యాయాలు అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు, వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా, గుంటూరు వచ్చాను, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడి సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి, నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశానన్నంత దుర్మార్గుణ్ణి నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడి సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కాటు మంచం పంపిస్తారు, మసీదు నుంచి ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము, మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు. కానీ ఈరోజు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పాలివనరా వీడితో మనకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో. మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఎంత మార్పు చెందుతారా, ఎంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు.
1: మా ప్రాంతం మారేరా మీతో పాటు?
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిము పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు 2 ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్ అమ్మగారు ఆ ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న,

0: ఆశ్రమ్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టమ్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవాన్ని నేను నశించిపోయేవాడిని. దేవుడి మహాకృప మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలనే ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహములు పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును ఆనందిస్తున్నాను. ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు, అమ్మగారు ఇంత విషమపడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించాను, ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన

0: దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు, చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు అయ్యా. నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము అయ్యా, పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారో, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారో అయ్యా, కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడి ఉంటే క్షమించండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా, వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి,
1: ఆమేన్.
0: అందరికీ వందనాలండి.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

ప్రశ్నించింది కోయన. గ్రామ పెద్ద దేముడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కోయల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమసమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా, ఏ బొడ్రాయి కాడ నీ తల గొరిగించారో అదే బొడ్రాయి కాడ నీ తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్తవర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

మానవుని కోరికలకు అంతులేదు. పరిపూర్ణ ఆత్మతృప్తి ఆనందము ప్రభు యేసు క్రీస్తుని ఆత్మీయ సహవాసము నుండియే లభించును.

యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం

0: మన ప్రభువైన యేసుక్రీస్తు
1: సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా,

0: డబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహం అన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణం ఉంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్లు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్లు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు, కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న 2వ విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ 2 సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీ గల దాపరికం లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్నో లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేనితనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహమన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: బైబిల్లో తీతుకు రాసిన పత్రిక అనే చిన్న పుస్తకం ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదూ
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా. చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునేంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గురించి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిలు తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా. అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి. కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించేవారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసంలోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి పెళ్లికూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లికూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లికూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లికుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లికుమార్తె కాలేదు. కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైన, నిరుత్సాహమైన, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గుర్చిన విషయానికొద్దాము. రోమా 10:15 సమాధాన సువార్త ప్రకటించువారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ, సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకముంచుకొనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
0: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే నా కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. సంతోషంతో కాదుగాని నాకు చాలా దుఃఖం వచ్చింది. కాని అలా కాలం గడుస్తున్న కొలది నా స్నేహితులు ఒక్కొక్కరూ పెళ్లి చేసుకోసాగారు. చివరికి నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ నాలోనే ఏదైనా తప్పుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదేంటి అని బాధపడేదాన్ని. తరువాత దేవునిపై కోపం వచ్చింది. నన్ను ఇలా సృష్టించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను. కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే, ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
2: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
0: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
2: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
0: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
2: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరి ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలు ఇవ్వబోతున్నాం.
0: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
2: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దినదినము క్రీస్తునందు హాయిగా, తేలికగా, సునాయాసంగా బ్రతకగలుగుతున్నారా? దేని గురించైనా మీకు భయం ఉందా? భయం విశ్వాసానికి వ్యతిరేకం. విశ్వాసికి భయం ఉండకూడదు. జీవితంలోని సంఘర్షణలు మనిషిలో భయాన్ని ప్రకల్పన చేస్తాయి. కొందరిని వారి గత జ్ఞాపకాలు భయపెడతాయి. మరికొందరు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని భయంతో అట్టిట్టయిపోతారు. సావు అనేది భవిష్యత్తులో నుండి మనిషిని జడిపిస్తుంది, భయపెడుతుంది. గతకాలము, భవిష్యత్తు, ఈ రెండిటి మధ్య మనిషి భయభ్రాంతుడవుతున్నాడు. యేసు ప్రభువుకు మన భవిష్యత్తు తెలుసు. మనకు తెలియాల్సిన అవసరమేమిటి? నిశ్చింతగా ఆయనను వెంబడించగలం. మా శ్రోతలకు 91వ కీర్తనను భయానికి విరుగుడుగా ప్రతిపాదిస్తున్నాము. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. నేను నమ్ముకునే నా దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. రాత్రివేళ కలిగే భయానికైనా, పగటివేళ ఎగిరే బాణానికైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడుచేసే రోగానికైనా నేను భయపడను. నాకు అపాయమేదీ రాదు. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. తన మార్గములలో నన్ను కాపాడడానికి ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను తప్పిస్తాడు. నేనాయన నామము నెరుగుదును. దేవుడు నన్ను ఘనపరుస్తాడు. నేను మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు. శ్రమలో నాకాయన తోడై ఉంటాడు. దీర్ఘాయువుతో ఆయన నన్ను తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణను నాకు చూపుతాడు. దేవునికి స్తోత్రం. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రభు దేవా, మమ్మలను ఆశీర్వదించండి, కనికరించండి. పరలోక ఆశీర్వాదములన్నీ మాకిచ్చావు, నీకు మేము కృతజ్ఞులం. ప్రభు దేవా, లోకమంతటా దౌర్జన్యం పెచ్చుమీరిపోతున్నది. ప్రభు, ఈ కలవరము నుండి లోకమును కాపాడండి. మా దేశమును ప్రత్యేకముగా దర్శించండి. మా శ్రోతల కుటుంబాలను దీవించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. పిల్లలను, యువతీ యువకులను దీవించండి. తల్లులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను ఆశీర్వదించండి. రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. క్రైస్తవ బిడ్డలు మంచి సాక్షులై అందరికీ నీ గుణాతిశయములను తెలియజెప్పగలుగునట్లు వారికి ధైర్యము, వివేకము దయచేయండి. యువతీ యువకులను రక్షించండి. వారు శోధనలను ఎదుర్కొని జయించగలుగు కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. స్వదేశీ, విదేశీ సంఘములను, సంఘ బిడ్డలను బలపరచండి. భూదిగంతముల వరకు నీ సంఘ సాక్ష్యము ప్రసరించాలని ప్రార్థిస్తున్నాము. ప్రసంగ వేదికలను బలపరచండి. కాపరులు, సువార్తికులు ఆత్మపూర్ణులై ఆత్మల సంపాదనలో ముందంజ వేయునట్లు వారికి విస్తృతమైన సేవాదర్శనం అనుగ్రహించండి. సంఘ క్షేమాభివృద్ధికరమైన అనుభవములు నాయకులకు, కార్యకర్తలకు అనుగ్రహించండి. దేవుని వాక్య ప్రమాణము మేరకు సంఘబిడ్డలు జీవించగలుగునట్లు, పరిశుద్ధాత్మ కార్యములు విరివిగా జరుగునట్లు నడిపించండి. క్రీస్తు అధికారం సంఘమందు, వ్యక్తిగతంగా సంఘబిడ్డలయందు గుర్తించబడాలని, ఆయన రాకడ దృష్ట్యా అందరూ పరిశుద్ధ జీవితము ద్వారా చుట్టుప్రక్కల వారిని ఆకర్షించగలుగునట్లు వారిని బలపరచమని వేడుకుంటున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రజలలో నైతిక శీలము ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. ప్రజలు శాంతి సౌఖ్యములు కలిగి తమ సృష్టికర్తను మహిమపరుస్తారని నిరీక్షిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకనుగ్రహించమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు,
దేవుని వాక్యమే బైబిల్ గ్రంథం. ఇదే లేఖనం. దేవుని ప్రేరణను బట్టి ఆత్మావేశము వల్ల భక్తుల ద్వారా రాయబడిన వాక్యమే దేవుడు పలికిన వాక్యం. మన జీవమునకు భక్తికి మూలమైనది దేవుని వాక్యం. యేసుక్రీస్తే దేవుని వాక్యమని చెప్పబడింది. ఆయనే దేవుణ్ణి బయలుపరచిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాక్యం ఎంతో పదునైన ఖడ్గం. వాక్యం దేవుని బిడ్డలలో ప్రతి ఒక్కరిలో సమృద్ధిగా నివసించాలని దేవుని చిత్తం. వాక్యం చిరస్థాయిగా నిలిచి ఉండే సజీవ శక్తి. మానవ సాధనముల ద్వారా వాక్యం రాయబడింది, ప్రకటించబడుతోంది. అయినా వాక్యానికి మూలం దేవుడే. గత పాఠాలలో బైబిల్ యొక్క విశిష్టతను వివిధ దృక్కోణములలో మనము పరిశీలించాము. బైబిలు మానవతకు దేవుడిచ్చిన గొప్ప ఈవి. బైబిలు చేత ప్రభావితులైన గొప్ప వ్యక్తులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి సాక్ష్యాలు మన వ్యక్తిగత విశ్వాసానికి ఎంతో ప్రోత్సాహకరమైనవి. బైబిలునందు మనకు ఆదరణ లభిస్తుంది. జీవితమంటే ఏమిటో మనకు దేవుని మాటల్లో నిర్వచిస్తుంది బైబిలు. లోకయాత్రలో దారి తప్పకుండా మనిషిని నడిపించే మ్యాపు లాంటిది బైబిల్ గ్రంథం. ఆత్యయిక పరిస్థితుల్లో మనకు బైబిల్ సందేశం కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. జీవితంలో కలిగే దెబ్బలకు గాయాలకు బైబిల్ సందేశం గొప్ప చికిత్స. దేవుని వాక్యాన్ని అనుదిన జీవితంలో అన్వయించుకుని చూడండి. ఇహలోక సమస్యలకు పరలోక పరిష్కారాన్ని చూపుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం 66 గ్రంథాల పరిశుద్ధ సంపుటం, పుటం పెట్టిన మేలిమి బంగారం. ఏ దేశ పౌరులైనా ఈ గ్రంథాన్ని జీవిస్తే ఉత్తమ పౌరులవుతారు అనేది నిర్వివాదాంశం. కుటుంబంలో తండ్రులు మంచి తండ్రులవుతారు, భార్యాభర్తలు ఆదర్శ దంపతులవుతారు. బాల్యదశ నుండి బైబిలు సందేశాలను పాటిస్తే వారి భవిష్యత్తు మహోజ్వలమవుతుంది. అన్ని వయస్సుల వారికి తగిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. బైబిలును పూర్తిగా అధ్యయనం చేస్తే పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. కొందరు దంపతులు విడాకులకు సిద్ధపడుతున్నారు గదూ. వీరికే గనక బైబిలు యొక్క దేవుడు, దేవుని యొక్క బైబిలు తెలిసి ఉంటే సమస్య అంతవరకు రాదని నిశ్చయంగా చెప్పగలం. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు చిన్నప్పటి నుండి బైబిలు సత్యాలు నేర్పండి. న్యాయవాదులకు దేవుని న్యాయం కావాలి, న్యాయాధిపతులకు దేవుని న్యాయశాస్త్రం కావాలి, ధార్మికులకు దేవుని ధర్మశాస్త్రం కావాలి. మన భావ ప్రపంచాన్ని బైబిలే ప్రభావితం చెయ్యాలి. బైబిలు మన ప్రవర్తన నియమావళికి మాతృక. బైబిలులోని దృశ్యాలు, సాదృశ్యాలు తూర్పు దేశాలకు సంబంధించినవి అయితే అన్ని దేశాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని నేర్పుతుంది పరిశుద్ధ బైబిల్. అన్ని దేశాలకు, సంస్కృతి సభ్యతలకు చెందిన ప్రజలు బైబిల్ ద్వారా ప్రభావితులై దైవ సంస్కృతిని అలవరుచుకున్నారు. మానవ హృదయంతో ప్రేమ భాషలో మాట్లాడుతుంది బైబిల్. రాజసౌధంలో బైబిల్ రాజుతో మాట్లాడి నీవు దేవునికి సామంతుడవు అంటుంది. బీద రైతు ఇంటిలో బైబిల్ అతనితో మాట్లాడి నీవు దేవుని బిడ్డవు అంటుంది. దేవుని వాక్యపు విత్తనం ఏ దేశపు భూమిలోనైనా మొలుస్తుంది, ఆ దేశపు పంట అవుతుంది. చిన్నపిల్లలు బైబిల్ కథలు ఆప్యాయంగా వింటారు. ఆ కథల్లోని పరమార్థాన్ని వయోవృద్ధులు సైతం ధ్యానిస్తూనే ఉంటారు. యుద్ధ వాతావరణంలో బలమైన శాంతి సందేశాన్ని బైబిల్ ప్రకటిస్తుంది. ఉపద్రవంలో క్షేమస్థితిని నిర్దేశించి చూపుతుంది బైబిల్ సందేశం. చీకటిలో వెలుగురేఖను చూపే దేవుని ప్రేమలేఖ బైబిలు. ఎడారిలో నీటిబుగ్గగా సేద తీరుస్తుంది బైబిలు వాక్కు. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, జ్ఞాపకాలు, నిరీక్షణ ఒకటేమిటి! ఇందులో అనేక రకాలైన శృతులు, స్మృతులు కలబోసి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, అందులో ప్రతి మాటను ప్రేమిస్తారు. దేవుని వాక్య పవనాలు వీచే చోట
మధుర పరిమళాలు గుబాళిస్తాయి. వాక్యమే దేవుని ప్రజల సమైక్యం. దేవుడు మానవుడు ఈ గ్రంథరచనకు కర్తృత్వం వహించటం గొప్ప విశేషం. అనగా ఆత్మపూర్ణుడైన రచయిత దేవునికి జతపనివాడవుతున్నాడు. 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు దేవుడు రాయించబట్టే ఇది రాయగలిగారు. అందుకే బైబిలు మాటలలో ఎక్కడా వ్యాఘాతం కనిపించదు. ఇంతటి ఏకవాక్యత గల గ్రంథం మరొకటి లోకంలో ఎక్కడా కనిపించదు. మనిషి అర్థం చేసుకోవటంలో లోపముంటుందేమో కాని బైబిలు వాక్యంలో ఎట్టి లోపమూ లేదు, ఉండడానికి వీల్లేదు. ఆయా భక్తులు మనుషులు కాబట్టి ఏవేవో తప్పులు చేశారు, గాని బైబిలు రచనలో మాత్రం దేవుడు ఏ తప్పు లేకుండా రాయించాడు. పండితులకు పామరులకు అందరికీ ఈ గ్రంథంలో సందేశం ఉంది. లూకాలాంటి భాషావేత్త

పాత నిబంధనలో అవ్యక్తంగా ధ్వనించిన కొత్త నిబంధనలో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఆయన వాక్యం ధ్వనిస్తుంది. పాత నిబంధనలోని క్రీస్తే కొత్త నిబంధనలోని యేసు. ఇది యేసుక్రీస్తు పుస్తకం. పాత నిబంధనలో యెహోవా కార్యములు, నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు కార్యములు, అపొస్తలుల కార్యము నుండి పరిశుద్ధాత్మ కార్యములు ఈ బైబిలు గ్రంథమందు పొందుపరచబడి ఉన్నాయి. శత్రువులు ఈ గ్రంథాన్ని నాశనం చెయ్యాలని చూచారు, గాని దేవుడు ఈ గ్రంథాన్ని కాపాడాడు. భూగర్భంలో నుండి తవ్వకాలలో బయటపడిన అవశేషాలను బట్టి ఇది దేవుని గ్రంథమని పరిశోధనల వల్ల రుజువవుతున్నది. ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతున్నాయంటే ఇది విశ్వసనీయమైన దైవగ్రంథమని రుజువవుతున్నది. కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరగా కొన్ని ఎంతో కాలానికి నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. చరిత్రకు దేవుడైన యేసుప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ గ్రంథమంతటిలో కథానాయకుడు యేసే. క్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు బైబిలులో ప్రత్యేక ఆకర్షణ. వీటన్నిటిని మించి బైబిలు సందేశము ఆధ్యాత్మిక శక్తిగలదై అనేక మంది జీవితాలను పరివర్తన చెందించింది. బైబిలును మనమేమీ సమర్థించే ప్రయత్నం చేయనక్కర్లేదు. బైబిలు సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించటమే మన పని. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అనుసరించి పనిచేస్తాడు. ప్రత్యక్షం, ప్రేరేపణ, వెలిగింపు, వ్యాఖ్యానం అనే విధానాల ద్వారా దేవుని వాక్యం మానవ హృదయంలో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేరుస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించేవారు ఆత్మ నింపుదల నడుపుదల లేనిదే సరిగా వివరించలేరు. సరైన బైబిలు అనువాదమే మనకు దేవుని సందేశాన్ని సూటిగా తేటగా అందించగలుగుతుంది. మా శ్రోతలు, ఈ బైబిలు గ్రంథాన్ని శ్రద్ధగా భయభక్తులతో అధ్యయనం చెయ్యాలి. ఇది అనుదినము అభ్యసించాలి. బైబిలు ధ్యానం వల్ల మన మనస్సు హృదయము పవిత్రమవుతాయి. బైబిలుకు మనము ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, గాని ఆత్మ సంబంధులకు అవి తేట తెల్లమవుతాయి. పరిశుద్ధాత్మే మన పరమ బోధకుడు. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. దేవుని వాక్యమును నెమరు వెయ్యడమే ధ్యానించడం. బైబిలు గ్రంథంలో మానవాతీతమైన పరిమాణం ఉంది. అందుకే దీనిని ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలును నాశనం చెయ్యాలనుకున్న వారే నాశనమయ్యారు. ఎన్ని సమ్మెటపోట్లు తగిలినా సుత్తెలు విరిగిపోవాల్సిందే కాని వాక్యం మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంది. రోమా రాజ్యాధినేతలు ఎంత వ్యతిరేకించినా బైబిలు నిలిచే ఉంది. క్రీస్తు శకం 303 డయోక్లిషియన్ చక్రవర్తి బైబిలును ద్వేషించి దాన్ని నాశనం చేశానులే అనుకున్నాడు. ఆ తరువాత కాన్స్టాంటైన్ చక్రవర్తి, ఎవరి దగ్గరైనా బైబిలు ప్రతి ఒక్కటైనా ఉందా, గొప్ప బహుమానమిస్తాను అని ప్రకటించాడు. 24 50 బైబిలు ప్రతులు అతని దగ్గరికి వచ్చాయి. యోహాను సువార్త 16:1-3 వరకు ప్రభువు చెప్పిన ఆదరణ మాటలను మనమెన్నటికీ మరువలేము. మీరు అభ్యంతరపడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్మను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వస్తున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేస్తారు. శ్రోతలు, ఎందరో తాత్వికులు, వేదాంతులు బైబిలును వ్యతిరేకించారు. గాని వారేరీ, ఎక్కడున్నారు? వారి వేదాంతాలేమయ్యాయి? దేవుని వాక్యం నాటి నుండి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. బైబిలులోని చరిత్ర వాస్తవమని సమకాలీన చరిత్ర రుజువు చేస్తుంది. బైబిలు ప్రవచనాలు నిర్దుష్టమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి. యెషయా గ్రంథం 41:22-23 ఇదొక సవాలు. జరగబోయే వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పండి, లేని

ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పండి. ఇక మీదట రాబోయే సంగతులను తెలియచెప్పండి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. ఇశ్రాయేలును గురించి, అన్యజాతులను గురించి, ఆయా ప్రసిద్ధ పట్టణాలను గురించి ఎన్నో ప్రవచనాలు పలకబడ్డాయి. కొన్ని నెరవేరాయి గనుక మిగతావి కూడా తప్పక నెరవేరుతాయి. అంతేకాదు, ఆయా వ్యక్తులను గురించి కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు పలికించాడు. కోరెషును గురించి, అలెగ్జాండర్ను గురించి ప్రవచనాలు బైబిలులో ఉన్నాయి. యేసుక్రీస్తునందు నెరవేరిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలోని ప్రవచనాలను ఒక్కటి తప్పిపోకుండా అన్నిటినీ నెరవేర్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టుక, ఆయన బహిరంగ సేవ, ఆయన మరణ పునరుత్థానములు అన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ఆయన రెండో రాకడ ప్రవచనాలు నెరవేరనున్నాయి. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకుందని, ఆయన స్వకీయులే ఆయనను విసర్జిస్తారని, బాప్తిస్ముకుడైన యోహాను ఆయనకు ఆగమన దూతగా వస్తాడని, బెతలహేము జనపదంలో జన్మిస్తాడని, జ్ఞానులు తూర్పుదేశం నుండి వచ్చి ఆయనను సందర్శిస్తారని, ఆయన అన్యజాతులకు వెలుగై ఉంటాడని, ఆయన వేదనామయుడని, 30 రూకలకు అమ్మబడతాడని, ఆయన ఎముకలలో ఒక్కటి విరువబడదని, పునరుత్థానుడై లేస్తాడని, ఆరోహణుడై తేజోమయుడవుతాడని, ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు పూర్తిగా నెరవేర్చినట్లు బైబిలు గ్రంథంలో దాఖలా కనిపిస్తోంది. ఇక ఆయన రెండోసారి వచ్చాక జరగబోయే సంగతులన్నీ ప్రవచన రూపంగా చెప్పబడి ఉన్నాయి. ఇవి నమ్మదగిన ప్రవచనాలు. తూర్పు పడమర దేశాలెన్నో బైబిలు చేత ఎంతగానో ప్రభావితమై వారి ఆధ్యాత్మిక చింతన పరాకాష్ఠకు చేరుకున్నది. నరభక్షకులెందరో నాగరికులయ్యారు. బైబిలు పదజాలము సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. సంగీతం, చిత్రలేఖనం మొదలైన కళలు కూడా బైబిలు గ్రంథము చేత ప్రభావితమైనట్లు రుజువులున్నాయి. మోషే ధర్మశాస్త్రమందలి న్యాయసూత్రాలు అనేక జాతులకు, రాజ్యాలకు చట్ట నిర్మాణమందు వెలుగునిచ్చాయి. దశాజ్ఞలలోని నైతిక ప్రమాణాలు సార్వత్రికమై మార్గదర్శకములుగా గుర్తించబడినవి. తరతరానికి ఈ గ్రంథం అతి జాగ్రత్తగా ఎత్తిరాయబడింది. మహాపరిశుద్ధ గ్రంథమని నమ్మబడింది. రాతప్రతులలో ఒక్క అక్షరము పొల్లు కూడా తేడా రాకుండా లెక్కపెట్టి మరీ రాశారు. ప్రియశ్రోతలు వింటున్నారా? బైబిలు యథార్థమైన గ్రంథమని, కేవలం మానవ జ్ఞానంతో ఇది ఎవ్వరూ రాయజాలరని రుజువైంది. ఆయా వ్యక్తుల జీవిత విశేషాలను నిష్పాక్షికంగా చిత్రిస్తుంది బైబిలు. శత్రువులలో కూడా మంచి ఏదైనా ఉంటే అది కూడా ఇందులో గ్రంథస్థం చేయబడింది. అంతేకాదు, భక్తుల జీవితాలలో కూడా మానవ సహజమైన పొరపాట్లుంటే ఇవి కూడా విడిచిపెట్టకుండా బైబిలు బట్టబయలు చేస్తుంది. అందుకే ఇది దేవుని గ్రంథమని, మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది వాచక పుస్తకమని మనము నమ్ముతున్నాము. నోవహు, మోషే, దావీదు, ఏలియా, పేతురు మొదలైన భక్తుల జీవితాలను ఉన్నవి ఉన్నట్లు చూపుతుంది దేవుని వాక్యం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు మన చేత చదివిస్తుంది బైబిలు గ్రంథం. ఏ మానవుడు ఇంత నిష్పాక్షికంగా జీవిత చరిత్రను రాయజాలడు అని మనకు తెలుసు. నరకాన్ని గురించి, మానవుని నిస్సహాయ స్థితిని గురించి, అంతిమ తీర్పును గురించి బైబిలు చెప్పే సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు. ప్రియశ్రోతలు, బైబిలును చదవనివారు, విననివారు ఎంతో గొప్ప భాగ్యాన్ని కోల్పోయిన వారవుతున్నారు. ఈ బైబిలు గ్రంథం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవలసిన ఆస్తి, స్వాస్థ్యం. బైబిలులో నీవు అనుభవించింది ఇతరులతో పంచుకోవాలి. బైబిలు జ్ఞానాన్ని దాచిపెట్టడం నేరం. దాన్ని ఇతరులకు ఇవ్వాలి. తిరిగి వారు దాన్ని మరొకరికి ఇచ్చేట్టు చూడాలి. అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:1, "నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడివిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను
ఇతరులకు బోధించటానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. ఒకరి నుండి ఒకరికి కరెన్సీ నోట్లలాగా బైబిలు జ్ఞానం ప్రసరించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు TTB@radio882.com.

రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

0: ఈరోజు మనం ధ్యానించబోతున్నాము, చూస్తానికి వన్ లైనర్గా ఉంటుంది. ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతుల ఎత్తుల పాపం. సరే నేను ఇంకో వాక్యం చూపిస్తా, మొదటి యోహాను 3:15 ఇప్పుడు చూద్దాం.
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట?
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట? ఇక్కడ ఎవరన్నా నరహంతకులు ఉన్నారా? ఎస్ అంట తెలియదు. తన సహోదరుని
1: ద్వేషించువాడు
0: ద్వేషించువాడు. చూసి మనం అనుకుంటామండి పాత ఆజ్ఞల్లో దేవుడు పదాజ్ఞలు అంటే పాత ఈ దేవుడు కొట్టేశాడు. లేదు లేదు లేదు లేదు, యేసుప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతావు అంటే నాకు పదాజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, పదాజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లేదు. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైనది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతది అన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి ఆదాము దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీదు దగ్గర నిబంధన. ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకు మాత్రమే చేసి నిబంధనలో ఇచ్చిందా? కాదు. అదే యేసుప్రభు తెలియజేస్తున్నాడు, నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసుప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వు ఎప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా ఎందుంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతట నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుప్రభు ద్వారంగా. యేసుప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసుప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే వ్యభిచారం చేద్దన్నమాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది, ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూపించేవాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము, హీ హూ హేట్స్ హిస్ బ్రదర్ మర్డర్. యేసుప్రభు కూడా చెప్పలేదా? తన సహోదరుని ఫూల్ అని చేసి చెప్పేవాడు నరహంతకుడు అంట. సింపుల్. ఎవరన్నాడా ఓ ఈ వెర్రివాడా పిచ్చాడా అని తిట్టావా? అంటే నోరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చూసుకోండి, నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బ్రతుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఏంటంట? నరహంతకుడు అంట. రోమీలకు రాసిన పత్రిక 13:9 ఒకసారి చదువుదామండి.
1: ఎలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
0: ఏమేమి ఆజ్ఞలంట?
1: వ్యభిచరింపవద్దు,
0: వ్యభిచరింపవద్దు,
1: నరహత్య చేయవద్దు,
0: నరహత్య చేయవద్దు,
1: దొంగిలవద్దు,
0: దొంగిలవద్దు,
1: ఆశింపవద్దు,
0: ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు అంటే ఇంకా మాటలు చెప్పాలంటే ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశ కాండం 19:11
1: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి,
0: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి
1: వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయ వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: మనం చూస్తున్నామండి మొదటికి ఏం చెప్పదలుచుకుంటాము, ఒక మనిషి నరహత్య చేస్తాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఇస్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు, ఐ ఆమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడీ.

0: ఆన్. నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు, రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, నీవు ఈరోజు చేయలేదేమో కానీ నీ జీవితము ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక, ఇఫ్ యూ హేట్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసుప్రభు చెప్పేది అదే, నీవు హేట్ చేస్తున్నావంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే. బైబిల్లో ద్వితీయోపదేశ సంఘటనలు చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం. గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్చర్యపురంలో సెట్ చేయమంటాడు. ఇస్రాయేలీలో ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జ్మెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్చర్యపురం అనే లాట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు. అక్కడ వెళ్ళి ఎవరు చంపకూడదు. కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి ఎలాగంట, హేట్ ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి తన సోదరుని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద చంపడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్చర్యపురం వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి, దేవా నన్ను తప్పించని అడుగుతారు, క్షమించని అడుగు బోగపడతావు, తప్పించని అడగద్దు. న్యాయం ఎంత నన్ను దేవుడు శిక్షగా అప్పు చెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్, పాపాలు ఒప్పుకుంటలేదు. ద్వేషము, పగ, అసూయ, అసహ్యము ఇవన్నీ హృదయంలోనే బిల్డప్ అయిపోతున్నాయి. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అయినా తలంచుకుంటే రక్తం ఉడిగిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11-12 రెండు చదవండి మరొకసారి.
1: ఒకడు తన పొరుగు వాణి యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాణ్ణి అప్పగింపవలెను.
0: హత్య విషయంలో ప్రతి హత్య hand over to the avengers of blood that he may die. Champistaranta nu kavalani champava chaavu neeki. ee roju chaala mandi, let's come into this formula, yesu prabhu cheppina formula, dveshastho asainchukunta, hating. Hating is murder. Neevu gaani hate tho bratkeva, devudu antunadu ninna appa cheptanu nenu. ఎవరి చేతుల్లోకి అప్పచెప్తానో? సాతాను అపవాది చేతుల్లోకి అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతుల్లోకి అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, కాదు నేను న్యాయాధిపతిని. జాగ్రత్త, నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే, ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యం అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఈ ఇక్కడ చూస్తేనండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ హేట్ హేట్ హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణలు ఎలాగా, ముందు ఏముండదంట, ముందు ఏముండదు. కొంతమంది చూడండి, ఇఫ్ ద హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూ వెళ్ళి నిలబడి, యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఆల్ ఫైన్, ఓ మరలా నీ గురించి వస్తుంది లిప్పట్. హౌ డే యూ కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్, హ్యావ్ ఐ అఫెండెడ్ యూ, నేను ఏమైనా బాధ పెట్టానా, నాకేమైనా ఏమైనా తెలియక చేశానా, నేను సారీ అడుగుతానికి వచ్చాను, ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు వాక్యంలో తెలియబడుతుంది. ఎవరికైనా నీ పైన, నీ పైన, నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తాను ఇస్తా, నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. పో. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరిపైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజముగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి. రాదు. ఈరోజు నాలుక కొరుత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదో. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడి నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలామంది జీవితాల ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయపడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ భావంతో పెట్టుకుంటూ, యు ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో, ఎంత ఈగో, నన్ను ఇలాగంటారు, నన్ను ఇలాగంటారు. హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్? సో వాట్, దే జస్ట్ స్పోక్. యూ రెనౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది వాడి. చాలామంది అంటా అండి అపవాది బాణాలకి వీఆర్ ఫ్యూల్ ఇస్తారంట, అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు, ఎక్కడ పెడతాడు ఆ పుల్ల? ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు. పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవారం వేస్తాడు. వాడు ఏం చేశాడు పాపం? ఎవడి మీదో నా కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం? నీకే. నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్. అదే దేవుని వాటిని తెలియజేయబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా? దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈ రోజు కత్తి తీసి మేము చంపట్లేదేమో. వీ విల్ సీ ఆల్ ద ప్రిన్సిపల్స్, విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తాము, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను, నేను అప్ప చెప్తాను, నేను నిన్ను చంపే వాళ్ళ చేతుల్లో అప్ప చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి? ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుడి మీద పగబెట్టుకుని వేసాయా, నేను ఆరాధిస్తానికి వచ్చాను వేసేయా, నన్ను కాపాడేసేయా, నన్ను కాపాడేసేయా, తప్పు ఒప్పుకో. ఆహా, నన్ను కాపాడంటే యేసుప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పని చూసుకో. వీడు చేసిన తప్పు ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాను గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది. టైం అవ్వబడింది శిక్ష నీ మీద వెంటనే రాకుండా ఉండటానికి. నువ్వు ఒప్పుకున్నావా శిక్ష నీ మీద ఎప్పటికీ రాదు. ఒప్పుకోలేదా తీసుకెళ్ళి దేవుడు అప్పచెప్తాడంట. జాగ్రత్త. దేవుని వాటిలో చూస్తానండి, ద వర్డ్ ఫర్గివ్. ఈ మాట చూస్తే చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంటుంది, క్షమించు, క్షమాపణ. గ్రీక్లో ఈ మాట చూసినప్పుడు ద వర్డ్ ఫర్గివ్ ఒకే మాట వస్తుంది. ఏంటి తెలుసా? రిలీజ్. వదులు. దేవుడు అంటాడు వదిలే. నువ్వు వదలలేదనుకో చివరికి నరహత్య. నువ్వు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, వదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు నన్ను అంటారా, వదిలే, నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకుని దాచిపెట్టుకుంది? ఏంటి అది చేదైన మాటలు మనుషుల పైన పగబెట్టేది? ఎవరిని చూస్తాను అసహ్యమా? ఎవరిని చూస్తాను ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు థౌ షల్ నాట్ కిల్. కానీ యేసు ప్రభు అంటున్నాడు యు సే అ ఫూల్ యువర్ మర్డర్, యు హేట్ యువర్ అ మర్డర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పగబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంత మాట్లాడారండి, వదిలేయి. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు, కెన్ యూ ఫర్గివ్, తెలియక మాట్లాడారు, వదిలేయి. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు, మన బాధ మనలో కోపం రాగాలని దాన్ని బట్టి మనం పాపం చేయాలని మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్, క్షమించగలరా? క్షమించాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్. ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. If you don't forgive, don't ask God for forgiveness. Lord, I'm sorry. No, forgive jaila. Devudu account clear antada. Endukante manu chuste Yesu Prabhu akkade upamanam cheptadu. Oka dasudu tana yajamaniki ento appu unnadanta. Ippudu aa digits anni udilayindi. Adilo chuste enno konni hotel annattu untadi. Anta appu unnadanta tana yajamani daggarkocchi, sorry yajamani, naaku pillalu unnaraya, nannu kshaminchayya, nenu sorry annante యజమాని ఏం చేస్తున్నా, ఓకే డన్ క్లోజ్ ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు అంటే ఆ దాసుని దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట. నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టలేదు. నా ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదు, నాకు సహాయం లేదని తీసుకెళ్ళి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరకు వస్తాడంట. యజమాని దగ్గరకు వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట. ఏ ఫర్గివన్ అన్నావు కదా, సర్లే అన్నావు కదా, కొట్టించని అన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా, పోయినసారి కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదని వేసాడు లాప్ట్కి. అవమానాలు అందరూ చూస్తావు అంటే ఇంక జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. If you don't forgive, listen to this principle. ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కుళ్ళు పడేవారు ఉంటారు, అసూయ పడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద ద్వేషమో కోపమో పగ ఉందా? బికాస్ దేవుడు ఆకలి తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనండి, ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లి మీద పగబెట్టారు. వాళ్ళ మొహం నేను చూడను, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడను, నేను చావు బ్రతకలు నేను పట్టించుకోలేదు. కెన్ యూ ఫర్గివ్? కెన్ యూ ఆనర్ దెమ్? వాడిని నేను చూడలేక నువ్వు చూస్తావా? వాడిని చేయలేదు నువ్వు చేస్తావా? వారు చేయవలసింది చేయలేదు నువ్వు చేయవలసింది చేస్తావా? ఇఫ్ యూ కెన్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దే కెన్ నాట్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్, బట్ యూ కెన్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రేమకు లింప్కై ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. విషయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరి మీద పగ ఉందా, ఎవరి మీద బాధ ఉందా, ఎవరి మీద ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీద ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? Has anybody spoken against you that you feel so bad? దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనుషుడు ఎవడు నిన్ను శపిస్తానికి? మనుషుడు శాపాలు ఏం పని చేస్తాయి? దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. వై ఆర్ యూ ఫీలింగ్ సో బ్యాడ్, సో అఫెండెడ్? మనుషుడు అన్న మాట నీ జీవితం అంతమన్నా ఎందుకు బ్రతుకుతావు? దేవుడు నేను నీ తోడున్నాను, దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు ఆయన హృదయం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. విల్లింగ్నెస్ టు ఫర్గివ్, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడు అండి ఈరోజు నీ జీవితంలో, అడగండి కరుణించాయో, కృప చూపేయా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటున్నానయ్యా, నేర్చుకుంటానయ్యా, క్షమించరాని మనసు నాశనమేనండి, క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటి వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, సొంత వాళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి, నీ గురించి ఏం తెలియని వారు మాట్లాడటం ఏంటి? Forgive, live in peace, pray for them, pray for them. ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు ఇప్పుడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడ అవ్వచ్చు, బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్, క్షమించండి, క్షమించండి, క్షమించి దేవునితో సమాధాన పడండి, దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు నీ దేవుడు దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడు గురించి చెప్తున్నాడు, నిన్న వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని దేవుడు వాటిలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తివైతే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి దేవాన్ని ప్రేమతో నన్ను నింపయ్యా, ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా. దేవా నేను క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిధేయ మాటల్ని బ్రతుకుని క్షమించు ప్రభా. Ask God, forgive me, forgive me, forgive me. సమయంలో నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అనుగ్రహించే సమాధానమే మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్ష ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్, రైట్ నావ్, రైట్ నావ్, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడు సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. Forgive all the people who have spoken against you. Here is God to honor your life. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతి వారిని అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ థింగ్స్ దే హావ్ డన్, ఫర్గివ్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ, కడిగయ్యా, కడిగాయా, అడగండి ఏసయ్యా నా హృదయాన్ని కడిగాయా, నీ రక్తంతో కడిగాయా, అడగండి. ఈ సమయంలో అందరూ ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయా, నన్ను పవిత్రపరిచేసేయా, నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తం నన్ను పరిశుద్ధపరచాలి, నీ రక్తం ద్వారా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను మార్చయ్యా. క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది నమ్ముచున్నాను. యేసు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలబెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి, ఆయన రక్తంలో మీరు ఏముందో. డిక్లేర్, డిక్లేర్, డిక్లేర్ హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి, పరమ తండ్రి యావే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా కొరకు వెలి అయిన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుకున్నాయి, నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషులు మేట్ హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. పరిశుద్ధ ప్రభువా, వందనాలు ప్రభువా. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరిచేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవ, ఇక్కడ ఉన్న మా జీవితాలు ధన్యంగా చేయి ప్రభా, దీవించబడిన నీ జీవితాలకు చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన ప్రతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని నువ్వు మేము ఏ రీతిగా ఉండాలనేది నేర్చుకుంటూ, క్షమించే హృదయంతో ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మన ఏమాత్రము ద్వేషం లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం, రాత్ లేక, దేవా నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు, మా ధ్వజము యెహోవా నిస్సి, దేవా నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ కార్యము వర్ధిలింపు ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంతా వింటూ నీ చేతులకు ఎవరెవరంటా సమర్పించు. దేవా నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఐగుప్తు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
1: నీకు క్షేమమగునట్లు
0: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
1: అంటే తెలుగులో వేగట్టిగా అదర్ ఇంపోర్ట్ క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. నౌ ఐ యామ్ గోయింగ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్ టు ద చిల్డ్రన్. ఎంత మంది పిల్లలు ఇక్కడ ఉన్నారో హల్లెలూయా చెప్తారా? లెట్స్ గెట్ ఇట్ గోయింగ్. సామెతల గ్రంథము 1:8-9 చదువుదామా.
0: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు,
1: అది మీ తలకు
0: సొగసైన మాలికయు,
1: సొగసైన మాలికయు
0: నీ కంఠమునకు హారములై ఉండును.
1: నీ కంఠమునకు
0: హారములు.
1: ఎంతమందికి గార్లెండ్ కావాలి? ఎంతమందికి చైన్ కావాలి? దిస్ చైన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ గోల్డ్ అండ్ డైమండ్స్. దట్ గార్లెండ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీథింగ్ దట్ యు కెన్ ఫైండ్ ఆన్ ద ఎర్త్. మామూలుగా గార్లెండ్ వేసి దేనికి? ఘనత కొరకు, ప్రైజ్ కొరకు, 10 మంది ఘనపరుస్తాం కొరకు, విలువగా ఇంచుతాం కొరకు. విలువ లేని వాడికి ఎవరు గార్లెండ్ వేరు. యూనో వీ టాక్ అబౌట్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైన్, బట్ బైబిల్ టాక్స్ మోర్ బియాండ్ ఇట్. ఏంటంట, లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ మదర్. They are garland to grace your head and a chain to adore your neck. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి, గద్దెంపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ పిల్లలు ఉంటే గద్దెంపులు వచ్చేటప్పుడు లోబండి. ఇక్కడ ఉన్న పిల్లలు చెప్తున్నాను, యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ లైఫ్ ఎనఫ్ యాజ్ మచ్ యాజ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు వెళ్ళినంత నువ్వు వెళ్ళ, నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు, వారు ఏదో వేరే కాలం అనుకుంటున్నావు. నియమాలు మారవు, పద్ధతులు మారవు. రే వద్దురా, అది చెయ్యొద్దురా, నీకేం తెలుసు, నీకేం తెలుసు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులని జస్ట్ టేక్ ఇట్ అసలు వాళ్ళు ముసలి వాళ్ళు ఏం తెలుసు. నో నో నో, దే నో మచ్ మోర్. జీవితంలో ఎవరిని నమ్మాలో చెప్పేస్తారు, రే ఆ అమ్మాయి మంచిది కాదురా, వద్దురా, ఎండరో, నీకేం తెలుసు, వద్దమ్మా, అలాంటి వాడు వద్దమ్మా, మనకు తగడమ్మా. లేదు మమ్మీ, చాలా మంచివాడు మమ్మీ, నీకేం తెలుసు. బట్ ఎప్పుడైతే ఆ మాటని ఫుల్ కన్సిడరేషన్, టెస్ట్లో తెలిసిపోతుంది, నువ్వు చెప్పింది రైట్ మమ్మీ, నువ్వు చెప్పింది రైట్ డాడీ. యూ విల్ గెట్ టు అనలైజేషన్ ఓన్లీ వెన్ యూ టెస్ట్. ఈరోజు పరీక్షిస్తానుగా లేదు, ఫేక్ రియాలిటీకి డిఫరెన్స్ తెలియట్లేదు. నేను ఒక్క మాట చెప్తానండి, తల్లిదండ్రులు ఎంతైనా వారు చెప్పే విధానం కఠినంగా ఉండొచ్చేమో కానీ నీ మేలు కోరే చెప్తారు. నీ తల్లిదండ్రులు దేవుని గౌరవించిన వారు, దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారైతే వారు చెప్పేది నీ మేలు కోరే. నీ ఫ్రెండ్స్ అంటారు సూపర్ రా అంటారు, నీ ఫ్రెండ్స్ అంటారు గుడ్ వండర్ఫుల్ ఐఎమ్ దేర్ విత్ యూ. నీ తల్లిదండ్రులు ఐఎమ్ దేర్ విత్ యూ అనకపోవచ్చు. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎట్ట, ఏంటి, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. ఆన్సర్ ఆన్సర్ ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్ హోల్డ్ ఆన్ ఫైండ్ అన్ ఆన్సర్ గివ్ ద ఆన్సర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ గివ్ ద ఆన్సర్ అండ్ బి రిబెల్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దానికి తగ్గ శిక్షను అనుభవిస్తావు. దాని తర్వాత అయ్యో అని ఏడ్చేది నీ గురించి నీ ఫ్రెండ్స్ కాదు, మీ అమ్మే, మీ నాన్నే. నీ గురించి బాధపడేది వారే, నేను ప్రేమించేది వారే, నీ గురించి మేలు కొన్నిసార్లు వారికి తెలియక ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ప్రేమతో బదులిస్తాం బెటర్ కానీ ఆర్గ్యూ చేయొద్దు, గొడవ పెట్టద్దు. దే డోంట్ నో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వారు నీకేసే ప్రశ్న నీకు ఎలాగుంటుందంటే, నేనంటే ప్రేమ లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నేనంటే అక్కర్లేదా, నేను అక్కర్లేదా, నేను వద్దా అన్న రీతిగా అనిపిస్తుంది. నో ఆన్సర్ విత్ రెస్పెక్ట్. మీ ఆఫీస్లో బాస్కి భయపడేది, గౌరవించేది కూడా మీ తండ్రికి ఉండదు. దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, వాక్యం మొత్తంలో ఒక్కటి నేర్చుకున్నాను నేను చాలా ముఖ్యంగా, దేవుణ్ణి ఒక వ్యక్తి గౌరవిస్తేనే కానీ సర్వాధికారము, సర్వశక్తి, సర్వంతర్యమైన దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు. హ్యావ్ యు హర్డ్ దిస్ క్లియర్? అంటిల్ యు ఆనర్ గాడ్, నో మ్యాటర్ గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసియంట్, ఆల్ నోయింగ్, ఎవ్రీథింగ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బైబిల్ ఎవిడెన్స్, యేసు ప్రభువే తన ప్రాంతానికి వెళ్ళాడంట, తన ఊరికి వెళ్ళాడట, నజరేత్కి వెళ్ళాడట. ఆయన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు చూడండి, దాని ముందు చదివితే యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు, చచ్చినోళ్ళు లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, నా ఊరికి వెళ్తానంటరా, అందరికి అంత చేస్తాను, నా ఊరోళ్ళకే ఇంకా ఎక్కువ చేయాలి. కానీ ఊరికి వెళ్ళినప్పుడు అంట ఆయన ఏమి చేయలేకపోయాడంట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలేదు,
2: దే అండర్ ఎస్టిమేటెడ్ ఈయన ఎవరు నాకు తెలీదా, ఈయన బలహీనతలు నాకు తెలీదా, ఈయన ఎవరు పిల్లడు నాకు తెలీదా, ఈయన ఎక్కడ పుట్టించాలో తెలీదా. ఈరోజు చాలా మంది మనం ఒకటి మంచి చేద్దాం అంటే దే టాక్ అబౌట్ ఇట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ దేర్ బట్ హే ఓనో ఓనో మనం చూస్తాము వారు ఆయన గౌరవించకపోతముతో అక్కడ ఆయన ఏమీ చేయలేదంట. పెద్దగా గ్రీక్ మాట చూస్తే అక్కడ కోమాలో ఉన్న వారిని కొంతమందిని మాత్రం ఆయన ముట్టి స్వస్థపరిచి వెళ్ళిపోయాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో తండ్రిగా తల్లిగా ఒక వ్యక్తుల్ని ఇచ్చాడు, మీరు గౌరవిస్తున్నారా దట్ దే కెన్ డూ వాట్ దే హ్యావ్ టు డూ? ఈరోజు చాలామంది గౌరవిస్తలేదు కాబట్టి బికాజ్ యూ డో నాట్ ఆనర్ యువర్ ఫాదర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెమ్. యువర్ సెయింగ్ మై ఫాదర్ డస్ నాట్ డూ ఎనీథింగ్. హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ యువర్ మదర్? ఈరోజు అమ్మలు అయితే పని మనుషుల్లా కనబడుతున్నారు. ఆనో అమ్మ ఆనో, నువ్వు ఆనర్ చేసి చూడు, నీ అమ్మ నీకు ఎట్లా ఉంటుంది చూడు, క్వీన్ లాగా ఉంటుంది, నీకు అన్ని చూసుకుంటుంది, నీకు ఏదైనా చేసి పెడుతుంది, నాన్న కూడా అంతే కింగ్ లాగా నీ కొరకు ఎంత కష్టపడతాడు. ఈరోజు నువ్వైతే దెర్ ఇస్ నో ఆనర్, తీసి పడేస్తున్నావు అండ్ యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు దెమ్. ఈరోజు చాలామంది అంటారు ఐ సీ దిస్ జనరేషన్ జస్ట్ కంప్లైనింగ్ జనరేషన్. ఎలా తెలుసా, మా నాన్న ఇదండి, మా అమ్మ ఇదండి, వారి ఇదండి, వీరి ఇదండి, వీరి ఇదండి. ఒక సోదరుడు ఇట్లే వాళ్ళ గురించి పెద్ద కంప్లైంట్లు చెప్పి సరే ఈయన గురించి చెప్తున్నాడు. ఏంటి ఈయన, వాళ్ళ నాన్న అమ్మ చేసిన పనులే ఈయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అమ్మ గురించే మాట్లాడుకుంటా ఈయనకి పిల్లలు ఉన్నారు, ఈయన పిల్లలు పెద్దోళ్ళే అంటే 10-15 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నారు. ఈయన బ్రతికేది ఏంటి, సేమ్ టు సేమ్. సరే మీ నాన్న గురించి అంత కంప్లైంట్ ఇచ్చావు, నీ బ్రతిక ఎట్లా ఉంది? దానికన్నా ఘోరంగా ఉంది, దానికన్నా ఘోరంగా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వై డోంట్ యు జస్ట్ ఆనర్. కనీసం నువ్వు ఒక తండ్రిగా అయిన స్థానంలో అన్న తెలుసుకోవాలి, అయ్యో మా నాన్న గురించి ఇట్లా మాట్లాడాను, చా తప్పు చేశాను నేను, నాన్న సారీ, నాన్న నేను అర్థం చేసుకుంటున్నాను, ఏదో పిచ్చోలాగా మాట్లాడింది, ఇప్పుడు నేను తండ్రిని అయినా కాబట్టి నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు అట్లా ఉండేవాడు, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను, కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేదు, వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లున్నా. లోకంలో అంటారు ఇఫ్ యు బాన్ పోర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ అంట. ఏంటి, దరిద్రుడిగా పుట్టావనుకో అది నీ తప్పు కాదు, కానీ దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. ఏంటి, దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. వారు వీరు చేయలేదు అనొద్దు, నీ పుట్టకలో వారు చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేదు? దేవుడు వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయండి, టైం లేదు కానీ ఎక్కువ అన్ని రష్ చేయట్లేదు. నీతిమంతులు తన బిడ్డలకి ఆస్తిని విడిచిపెడతారంట, తెలుసా, ఆస్తిని విడిచిపెడతారంట. ఈరోజు ఏ ధనము, ఏ ఇల్లు, ఏ వాకళ్ళు, ఎంత స్థలము, ఈ ఆస్తుల కన్నా అన్నిటికన్నా విలువైన ఆస్తి ఏంటి తెలుసా, క్రైస్ట్. ఒక బిడ్డకి క్రీస్తుని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు, వాక్య నియమాల్ని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు. దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చిక్కగలిగితే బాలుడు నడవలసిన త్రోవవాడికి నేర్పించువాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. టీచ్ హిమ్ ద ఫార్ములా, యు డోంట్ హావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్, టీచ్ హిమ్ ద ఫార్ములా. ఏ కుమారుడైతే తల్లి క్రమశిక్షణని, తండ్రి క్రమశిక్షణని లోబడతాడో ఈజ్ వైజ్ అంటారు. Proverbs 13:1 చదువుదామండి.
3: తండ్రి శిక్షను శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
2: అపహాసకుడు గద్దింపుకు లోబడడు అంట, ఇంగ్లీష్ లో ఇట్ లైక్ దట్. ఎ వైజ్ సన్ యాక్సెప్ట్స్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్, ఇట్ ఇస్ నాట్ హిట్టింగ్, డిసిప్లిన్, గద్దింపు. శిక్ష అన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా శిక్ష అంటే కోసమే చూస్తాం, డిసిప్లిన్. And then Proverbs 13:18
3: శిక్షను ఉపేక్షించు వానికి అవమానము, దారిద్రతలు ప్రాప్తించును.
2: శిక్ష వద్దు అనేవాడు దరిద్రుడుగా ఉంటాడంట, అవమాన బ్రతుకు బ్రతుకుతాడంట. తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లల్ని నేను శిక్షిస్తాను మనసు రావట్లేదు అంటే ఫ్యూచర్ వారు దరిద్రులు, షేమ్, అవమాన బ్రతుకు. పిల్లలారా, మీ తల్లిదండ్రుల శిక్షకి మీరు లోబడకపోతే, వాటి డిసిప్లిన్కి మీరు లోబడకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, షేమ్ అండ్ poverty. Bible is saying that nobody can override. Proverbs, nen cheppan kada, it is big stories written in one line, life experience written in one line. If you want to be wise, take them into consideration. Next manam chustunamo,
3: gattimpunu lakshya pettu vaadu,
2: he who regards reproof will be honored.
3: ganatanundunu
2: lakshya padte ganatanta. Adhe reethiga devunu vaakile enno vachanalu untayandi, enno vachanalu untadi. ఎవడైనా సరే తల్లిదండ్రులు. ఎక్సోడస్ 21:17 చదవండి.
3: తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును.
2: పా, దేవుడు ఊరుకుంటలేదు ఈ విషయంలో. దేవుడు ఊరుకుంటలేదు. నువ్వు అంటావు ఈరోజు నేను తిట్టా నాకేమో, ఈరోజు దేర్ మెనీ పీపుల్స్ లైఫ్స్ ఆర్ డెడ్, ఇట్స్ బికాస్ దే డోంట్ ఆనర్. అనుకుంటుండండి, కనబడే తండ్రిని తల్లిని గౌరవించిన వ్యక్తి కనబడని దేవుణ్ణి గౌరవిస్తాడా? ఏ నీకు ఇవ్వలేదని తండ్రిని గౌరవిస్తలేదు, మరి నువ్వు అడిగిన ప్రార్థనలు కానీ జవాబు అవ్వలేదు, దేవుడిని గౌరవిస్తావా? చూసి తండ్రి క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తలేదు, దేవుడు క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తావా? ఈరోజు దేవుడు దాన్ని అందుకనండి, హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ నీవు కానీ శపించావా నువ్వు చేస్తావు, విత్ విరోధించావా నువ్వు చేస్తావు. ఈరోజు చాలామంది జీవితాలు చచ్చిన జీవితాలు ఉన్నాయి. దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. యూ థింక్ వితౌట్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్ యూ కెన్ గో ఫార్వర్డ్. బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ దే ఆర్ గాడ్లీ పేరెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు బి రైట్ విత్ దెమ్. ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ ఉన్నవారు చాలామంది మీరు అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు, మీ తల్లిదండ్రులు ఇంకా అన్యులుగా ఉండొచ్చు. వారు అన్యులు కదా అని వారిని అసహించొద్దు. లవ్ దెమ్, ఆనర్ దెమ్, షో యువర్ రెస్పెక్ట్ అండ్ లవ్. దేవుని వాక్యం ఇలా ఉండమని తెలియజేస్తుంది, నానా నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ, బ్లెస్ మీ ఫాదర్, బ్లెస్ మీ ఫాదర్ అడగండి. తండ్రి నేను అని కాదు, తండ్రి ప్రేమ అవసరం, తండ్రి దీవెన అవసరం. ఆస్క్ దెమ్ టు బ్లెస్. షో దెమ్ యువర్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని తెలిసిన తర్వాత ఇంకా గౌరవంతో, ఇంకా భయభక్తులతో, ఇంకా ప్రేమతో, ఇంకా సాత్వికంతో, ఇంకా దీనత్వంతో బ్రతుకుతున్నావు చూడనే. వారు బాధపడరు, అబ్బా ఇలాగన్నా వాడు బ్రతుకు మారుతుందా, సంతోషం. ఇలాగ దేవుడు వారి జీవితాన్ని మారుస్తున్నాడా, సంతోషం. షో ద చేంజ్, ఆనో. నీ గౌరవం లేకపోతే వారు ఎప్పుడైనా నీ దేవుని దగ్గరకు వస్తారంటావా? నాట్ పాసిబుల్. మీ దేవుడు ఇది నేర్పిస్తున్నాడా? మీ దేవుడు ఇలా నేర్పిస్తున్నాడా? ఆలయంలో ఇలా నేర్చుకుంటున్నావా? యు సీ యువర్ లైఫ్స్ ఆర్ వెరీ ఎగ్జాంపులరీ, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మనం చూస్తామండి, ఐల్ గో టు ద లాస్ట్ వర్స్. పిల్లలు క్రమశిక్ష పరచబడతాము ఎంత ముఖ్యమనేది చివరికి ఒక మాట చూస్తే, బైబిల్లో చూస్తే టాక్స్ అబౌట్ డిసిప్లైన్, డిసిప్లైన్, డిసిప్లైన్. మీరు అనొచ్చు, నా బిడ్డను క్రమశిక్ష పరుస్తాం అవసరమా, వారిని తిడతాం అవసరమా, గద్దిస్తాం అవసరమా, కొడతాం అవసరమా, లైన్లో తీసుకొస్తాం అవసరమా? యూసి ఏజ్ తగ్గట్టు చేయాలండి. ఆఫ్టర్ 13 ఇయర్స్ యూ ట్రై టు టేక్ ఎ స్టిక్ ఆన్ దెమ్. 13 సంవత్సరాల తను కర్ర ఎత్తావు అనుకో, వాడిని కర్ర ఎత్తుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు అమ్మాయి మీద కర్ర ఎత్తామ్మా, నేను పోతానా, ఇల్లు వదిలంటది, గేటు దూకిపోతుంది. దేర్ ఇస్ అన్ ఏజ్. కానీ కొన్నిసార్లు వయసు పెరిగిన తర్వాత కర్ర ఎత్తక్కర్లే. టోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా నాన్నగారు నా జీవిత కాలంలో ఒక 2 సార్లు కొట్టుంటారేమో అంతే, ఆయన అదే అంటారు, నిన్ను ఒక 2 సార్లు కొట్టుంటానేమో చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు ఎట్లా కంట్రోల్ చేస్తారు తెలుసా? స్టోన్. చిన్నప్పుడు ఆయన వాయిస్ టోన్ మారిందా? చూప్. సో దేవుని వాక్యం వింటున్న మనము మన బిడ్డలను ఆ రీతికి పెంచాలి, మనం ఆ రీతిగా లోబడాలి. Proverbs 29:17, the last verse, can we read that?
3: నీ కుమారుని శిక్షించిన యెడల
2: నీ కుమారుని డిసిప్లైన్, the word that is used there is discipline. నీ బిడ్డని డిసిప్లైన్ చేసిన యెడల
3: క్రమశిక్షణ, అతడు నిన్ను సంతోషపరచును,
2: అతడు నిన్ను సంతోషపరచును,
3: నీ మనసుకును ఆనందమును కలుగజేయును,
2: నీ మనసుకు ఆనందము కలుగజేయును. ఈరోజు ఎంతో మంది పెద్దవారైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకుంటలే, బికాజ్ వారికి ఎలాగ ఉందంటే పెరిగిన జీవితం అంతా జైల్లో పెరిగినట్లుంది, సడన్గా ఫ్రీడమ్ వచ్చిందిరా, నా ధరలు నేను పోతాను, అసలు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు, ఆ జైలు బ్రతుకు మనకి తిరిగి కూడా చూడొద్దు. తప్పెవరిది? తల్లిదండ్రులది. నిజంగా నువ్వు గౌరవించి ప్రేమించి పిల్లలకి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి దేవునిలో వారిని పెంచి వారిని వాక్య నియమాలు పెంచుంటే తప్పిపోరు వాళ్ళు. దే విల్ ట్రూలీ ఆనర్, దే విల్ ట్రూలీ రెస్పెక్ట్. ఈరోజు ఎందరో ఒంటరి వారిగా మారిపోతున్నాం, ఈరోజు ఎందరో చేతకాని వారి మారిపోతున్నాం. దేవుని వాక్యంలో సీ ఐ జస్ట్ వాంట్ రన్ త్రూ ఫ్యూ థింగ్స్. దేవుని వాక్యంలో చూస్తే ఒక మాట ఉంటుందండి, ఏలీ, ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెహాస్, వారిద్దరు తప్పు చేస్తాం ఏలీ చూశాడంట తెలుసంట. కానీ బైబిల్ ఉంటుంది హీ నెవర్ కరెక్టెడ్ దెమ్, దాని విషయమే అసలు మాట్లాడలేదంట, గద్దించలేదంట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లిమిట్ చేయలేదంట, నో అన్న మాట చెప్పలేదంట. వారు ఏమైపోతారో అని నోరు మూసుకున్నాడంట. ఏమయ్యారు? మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. దేవుడు ఊరుకోడు. నువ్వు తండ్రిగా నేను బిడ్డని ప్రేమిస్తున్నాను, నేను గమ్మునుంటాను, వాళ్ళు ఏమైపోతారో జాగ్రత్త, వాళ్ళ ఇంట్లోనే బయటకు పోయి బుద్ధి తెచ్చుకున్నారు తిరిగి రానే, కానీ ఇంట్లోనే నోరు మూసుకుని కూర్చున్నావా అయిపోతారు.
3: 1 Samuel 3:13.
2: Yes, brother.
3: తన కుమారులు తమను తాము శాపగ్రస్తులో చేసుకుని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
2: వారిని అడ్డగించలేదు. ఈరోజు పేరెంట్స్ అడ్డగిస్తే పిల్లలు ఊరుకోరు. జాగ్రత్త, వారు ఎప్పుడు నుండి ఆ లిమిట్లో ఉండాలో, బౌండరీస్. సి, బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో బౌండరీస్ ఉండాలి, జీవితంలో బౌండరీస్ ఉండాలి. దేవుడు కూడా తన ప్రజలకు బౌండరీస్ పెడుతున్నాడు. ఇదిగో, ఏదైనా తిను ఇది తినద్దు, ఏదైనా చెయ్యి ఇది చేయొద్దు, స్వతంత్రంగా బ్రతుకు ఇది వద్దు. మన కంట్రీకి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? మన స్టేట్స్కి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? దేశంలో బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? బౌండరీస్ దగ్గర ఆర్మీ ఉంటుంది, బౌండరీస్ దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, బౌండరీ మామూలుగా మారతానికి లేదు, బౌండరీ దాటినోడికి శిక్ష షూర్, నో డౌట్, నో డౌట్. ఈరోజు బౌండరీస్ లేని ఫ్యామిలీస్, అందుకనే విచ్చలవిడే జీవితం. దుఃఖకరంగా చెప్తున్నాను, ఈరోజు తరం ఎలా ఉంది తెలుసా? ఐ టెల్ యూ హౌ టుడేస్ జనరేషన్, దట్ ఈస్ మిడ్ 40s, 50s and early 30s, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ గెటింగ్ ఎ డాగ్, ట్రైనింగ్ ఎ డాగ్ అండ్ టైయింగ్ అప్ ద డాగ్ ఇన్ ద నైట్. ఏంటి, కుక్క తెచ్చుకుంటావు, కుక్కని ప్రేమిస్తావు, కుక్కతో సమయం గడుపుతావు, కుక్కని పక్కన పెట్టుకుని పడుకుంటావు, కుక్కకి తిండి పెడతావు, కుక్కకి వాకింగ్ తీసుకెళ్తావు, కుక్కని రాత్రి ఎక్కడ పోతావు కట్టి పెడతావు. కానీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? కంటనావు, కేర్ సెంటర్ వదిలేస్తావు, వాడు ఎవడో పెంచుతాడు, ఎవడో చూస్తాడు, ఎవడదో భాష, ఎవడదో మాట, ఎవడదో జీవితం, వాడితో సంబంధం లేదు, నీతో పడుకోడు, నీతో సంభాషణ లేదు, నేను ఎప్పుడు కౌగిలించుకుంది లేదు. పిల్లలకంట న్యాచురల్గానే హగ్గింగ్ కావాలంట. పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని చూడండి, పుట్టిన దగ్గర ఉంటే ది లైక్ టు బి హగ్డ్. ఆ హగ్గింగ్లో వారి హార్మోన్స్ డెవలప్ అవుతాయి, దేర్ ఇస్ అ పీస్ఫుల్. అంతెందుకు సైకాలజిస్ట్ చెప్తారు, ఇప్పుడు కూడా పెద్దోడేంటి, చిన్నోడేంటి, వృద్ధాపంలో ఉన్న వ్యక్తి ఏంటి, ఎవరైనా సరే వారు స్ట్రెస్లో అంటే జస్ట్ గో హగ్ దెమ్. వెన్ యూ హగ్ ఫర్ 15 seconds, హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట, టు కామ్ దెమ్, టు రిలాక్స్ దెమ్. ఈరోజు పిల్లలు పుట్టకతోన ఆ రీతికి ఉన్నారు, ఇట్టా ఇట్టా పక్కన ఫోన్ నిదారలు పో, అయ్యో ఆ ఫోన్ ఇచ్చేస్తా, ఐప్యాడ్ ఇచ్చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయద్దు, నువ్వు బ్రతికి. ఏం పెరుగుతున్నారు వాళ్ళు? ఇంకా చివరికి వారి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అంటున్నాం, తర్వాత చేయి జారిపోతుంది. ఈరోజు మీరు జాగ్రత్త. ఈరోజు మనుషులు కుక్కలకు టైం గడుపుతారు, రాత్రి అవసరమైతే కుక్కలకి కట్టి పెడతారు, లేకపోతే తలుపు లాక్ చేసి పెడతారు, కుక్క దూరిపోతుంది, ఎగిరిపోతుంది, కాబట్టి ఇంట్లో బౌండరీస్ కూడా వేస్తారు కుక్కలకి. తెలుసా, ఈ రోజుల్లో ఇటు అటు వెళ్ళిపోకుండా బోర్డర్స్ వేస్తారు, బౌండరీస్. కానీ పిల్లలు మాత్రం రాత్రి అంటే నీ ఇష్టం, వెళ్ళమ్మా వెళ్ళు, క్లబ్కి వెళ్తావు, వెళ్ళరా పర్వాలేదు, టేక్ యువర్ టైం, యూఆర్ ఎ బిగ్ గర్ల్, ఆల్ ఫర్ యూ. లిమిట్ లేదు, ట్రైనింగ్ లేదు. కుక్క నేర్పిస్తున్నావు, ఇంట్లో వచ్చగొట్టకూడదు, బయటికి పోవాలి రెండు వెంటనే. పిల్లలు డిసిప్లిన్ లేదు, నువ్వు ఎట్లా అంటే అట్లా, ఇంట్లోనే తెచ్చుకుని తాగుతావు, తాగు, నీతో కలిసి నేను కూడా తాగుతా. యూ కేర్ మోర్ అబౌట్ ద పెట్స్ దాన్ ద చిల్డ్రన్. దట్ ఈస్ ద జనరేషన్ దట్ వీ లివింగ్. ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడండి, ప్రతి తండ్రిని లెక్క అడుగుతాడు, ప్రతి బిడ్డని లెక్క అడుగుతాడు, ప్రతి తల్లిని లెక్క అడుగుతాడు. ఈరోజు మన జీవితంలో ఆయన వాక్య నియమం ఎంత ముఖ్యమనేది విలువ తెలుస్తుందా మీకు? ఎందుకంటే ఈ ఆజ్ఞలు విన్నప్పుడు యూ థింక్ ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, గాడ్ ఇస్ రూడ్, హీఈస్ గివింగ్ మీ కమాండ్స్. నో నో నో, హీఈస్ గివింగ్ యువర్ లైఫ్ ప్రిన్సిపల్స్. యూ బెటర్ ఫాలో ఇట్ అండ్ లివ్ రైట్. నీ జీవితంలో నీవు దీర్ఘాయుష్మంతుడువు, దట్ ఆల్ మే గో వెల్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ సక్సెస్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ థింగ్స్ టు బి వెల్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. Not because they are good, not because they are righteous, not because, see, of course, their side we are telling them, be right. But if they are not, you can break the generational curse. అదే మన గతంలో చూసాము, ఒక బిడ్డ కానీ నా తండ్రి అవిధేయతతో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ మై ఫాదర్స్ ఇనిక్విటీస్, ఐ నో వాట్ హి హస్ డన్ ఇస్ రాంగ్, ఆయన చేసిన తప్పు నాకు తెలుసు, నేను మారాలి, నాకు సంబంధం లేదు, నేను దేవుడితో ఉంటానని తను నిర్ణయించుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ బిడ్డ పైకి ఆ తండ్రి దోషాన్ని తీసుకురాను. So stop complaining about their iniquities. You have a choice to break them and start fresh. But then if you continue, వారితో వారు అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. ఎవరు తప్పించుకుంటారు లేదు. కాన్సిక్వెన్సెస్ ఇన్ లైఫ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ లేకపోతే దేవుడు బార్డర్స్ ఉంచాడంట. కాన్సిక్వెన్సెస్ ఆర్ బార్డర్స్. ఈరోజు బిడ్డలు కలిసినప్పుడు బిడ్డలు మీ తల్లిదండ్రులని గౌరవించండి, తల్లిదండ్రులు మీ బిడ్డలకి ప్రేమించండి. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి. చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులేని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పటి నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా. సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితృల దోషములు, పాపములు మా మీద రాకుండా అయ్యా అవి కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారు, నువ్వు ఎరుగున దేవుడు, తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ, సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవా, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు, ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని, లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా. ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరచుకున్న వారుగా, నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా, నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకునే వారు ఉన్నారయ్యా. కానీ ప్రభువా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభువా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయ్యా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి. దేవా అన్ని విషయంలో ఫలించి వారిగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి. దేవా ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించుకోవారిగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనస్సు. మనస్సు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చెంత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగత్తున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసెనో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

దేవుని నామానికి స్తోత్రమండి. మరి దేవుడి మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరంటే నాకు అర్థమైంది, ఈ సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకే నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1995 అక్టోబర్ 7వ తారీఖున నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడకముపే నిన్ను ఎరిగితిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింపమునిపే నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినంలో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల నేను యూకేజీ నుంచి 7th క్లాస్ వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు చదవటము రాయటం కూడా. హిందీ బాగా తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమి మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకర్ద క్రైస్తవులు, నామకర్ద

ఆ పెట్టులో వేయటము, మరలా బయటకు వచ్చేయటం, చర్చి అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించాము, నాకు అందిస్తుందన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము, ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకు ఏంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, ఆ అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవానండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం అండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టమండి. నేను ఫస్ట్ క్లాస్ చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే ప్రార్థనను కూడా అనకూడదని. మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే, మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి, అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవాడిని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ ఫస్ట్ క్లాస్లో అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడిని అంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు ఏసై యేసు ప్రభువే దేవుడని అప్పుడు తెలియదు, దేవుడా హోంవర్క్ చేయలేదు టీచర్ కొట్టకుండా చూడు అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ నేను ప్రార్థన చేయడం మర్చిపోతే, మరి మా అక్క కూడా చెప్పారు నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క, నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను, మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలో ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకు అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారు అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయి అని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తావు అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు, అది ఏ మతంకి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవానండి, చాలా ఇష్టమయ్యేది. వారు కొన్ని సినిమాల్లో మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయటం, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది, ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది ఎందుకో నాకు తెలియదు, కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది, అది నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏం నమ్మేవానంటే దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు. అందుకని కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నానమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు, కానీ యేసుప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది, కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి. గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగ వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే టైంకెల్లా నాకు యేసుప్రభువే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రభువే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీత్యా నేను పాలకోలు గ్రామము నా 8th క్లాస్ స్టడీస్కి పాలకోలు వచ్చేసాం అండి. నా పాలకోలులోని 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th క్లాస్ సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు, ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక

నేను లెంపలు వేసుకునేవాడిని. ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలు వేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడి అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలు వేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ మంచిదే, భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట అండి. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి. అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఇలాంటి విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం, మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే, నేను కామన్గానే ఉండేదండి, అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు, కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకున్నాను భక్తిలో దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ. సినిమా హాల్కేమో ముందెళ్ళిపోతున్నాము, చర్చ్కేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నాము, ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చ్కి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే, అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50 చర్చిలో ఉండేవాడిని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను. కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు. కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను. అండ్ టీవీలో చూసేవాడిని, మళ్ళీ ఇది ఉంది టీవీలో చూసేవాడిని అప్పటికి. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయాలని ఒక తీర్మానం తీసుకుని మానేయటం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులు కలకద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తిలో ఎదగడం జరిగింది. మరి నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్గా వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికి నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడయ్యాక తీసుకోవాలన్నారనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం యవన మీటింగ్స్ జరుగుతాయి, ఆ చర్చ్కి రానాయన అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవాడిని అండి. కొన్ని వారాలు ఒక 2 వీక్స్ లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలేమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని ఆడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే, అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే, నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలేను అనమాట ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు కనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్నీ తెలియదు నాకు. వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th క్లాస్లోనే నేను ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలని ప్రార్థన చేసేవాడిని. అప్పటికి కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించు చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవాడిని అండి. ఇలాంటి క్రమంలో ఏమైందంటే,
అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నాడు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి నేను చేసే భక్తి అంతా కరెక్ట్ కాదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వము అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందనమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒక్కడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు, అది ఇది అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను నీకు అర్థం కాదనేవారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు వేయొద్దనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు సెవెంత్ డే నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 మంది వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ చెప్పాను కదా చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఆల్ నైట్ ప్రేజులు నా ఒక్కడికే ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి. అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికి నేను బాప్తిజం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలియ మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికి నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగే చిన్న చిన్నగా ఉన్నాను అనమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను, వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవని. వారు కొంతమంది ఏమన్నారంటే, ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలిక తడబడి నీకేదో నత్తి నెత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయవని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే, ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే, ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాకింగ్ చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు ఈ అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక లోపల నుంచి ఒక కన్విక్షన్ అంటారు కదా వచ్చింది, ఏంటంటే యేసు ప్రభు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కలే, వారు వేరు కాదు అని ఒక కన్విక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ లోపల ఉన్నటువంటి డౌట్ పోయింది. కానీ అయినప్పటికీ కూడా బిబ్లికల్గా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి, బైబిల్ ఏముంది, ఎలాగా మనం ఇది నమ్మాలి వాక్యానుసారంగా అని అడుగుతూ ఉండేవాడిని ఆయన, కానీ నాకు జవాబు రాలేదు. ఇలా ఉంటున్న సమయంలో మరి నాకు అమ్మమ్మ గారు అవుతారు, మా బంధువులు శిరోమణి గారు, ఆవిడని వెళ్ళి అడిగాను. ఇలా డౌట్స్ కొన్ని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నేను చెప్పనన్నారు ఆవిడ, నువ్వే బైబిల్ చదివి తెలుసుకో అన్నారు. అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను, ఈవిడికి తెలుసు కదా అన్నీ, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలుసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థనా పూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు. ఆయన
కాలేజీ లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారు కూడా ఉన్నారనమాట. ఆయన్ని అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటా ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తులు ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు. ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడో 10th class ప్రార్థన చేస్తానన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు. అది నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను. అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలుగండి. ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో, ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం. ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి మొహం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమి కనిపించట్లేదు. కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది. ఏమి కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు. కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది. కానీ మొత్తం వెలుగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడి వేస్తున్నారో, నా నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుగుకి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుకుపోయాను కిందకి. ఇలా నొక్కుకుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇలా ఊగుతుంది, ఇలా కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు ఇలా కొట్టించుకుంటుంది. చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఇలా ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇలా కొట్టించుకుంటుంది. కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది. నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నాను అంటే, ప్రభువా ప్రభువా దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను 10th class ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నానండి. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100% నమ్ముతాను, యేసుప్రభు రియల్, యేసుప్రభు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని. కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే, ఒకనొక రోజు రెండో రాకడ కొరకు కళ్ళు వస్తూ ఉండేవి. బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా రెండో రాకడ గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే, నేను నుంచునున్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను ఇలా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి, వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది. ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండేవి. రెండో రాకడ వస్తూ ఉండేది. రెండో రాకడలో ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడిని. దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని, ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవ చేస్తాను, నీ సేవ చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే, ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి ఇలాగా పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగ అయితే నేను కూడా వెళ్తానని కళ్ళలో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి. అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది. ఆ హాలిడేస్ ఇస్తారు కదా,
ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు. ఆ మందులు వాడటం అయి రాంగ్ మెడిసిన్ అయ్యింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫిట్స్ కింద వచ్చేసాయి. నాకు ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయాను ఆ రోజు. కానీ దేవుడి దేవాలి అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి రాలేదు, అస్సలు బ్రీత్ అయ్యి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత ఆ రోజు ఆదివారం అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది ఆ రోజు మాత్రం. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ రోజు. ఎందుకు అనుకున్నానో తెలియదు కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చిందని. అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు కానీ యేసుప్రభుని సొంతరక్షుడిగా అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నాను రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నాను అంటే దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది. ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరి ఏం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పుడు నేను ప్రభువా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మరలా ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను అంటే దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను. ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. నేను ఇంజనీరింగ్కి జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా తల్లిదండ్రులు వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి. అప్పుల వాళ్ళు అందరూ వచ్చేప్పుడు నేనే ఉండేవాడిని. అప్పుడు మా అక్క హాస్టల్లో చదువుకుంటూ ఉండేది. వారు వచ్చి నన్ను అడిగేవారు. నేను నాకు బాగా గుర్తు, ఒకసారి ఎగ్జామ్ ఉందంటే బుక్ తీసి చదువుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా, ఎలా అయినా మార్క్స్ కొట్టాలని బుక్స్ తీసి చదువుతుంటే ఒక అతను వచ్చి ఇలా అప్పు కోసం వచ్చి ఒక అరగంట కూర్చుని ఉన్నాడు. అతను ఇలా చెప్పేసరికి నాకు మెంటల్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ బుక్ తీసి పడేసి అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండేవని ఏంటి ఏమవుతుందని. దానివల్ల ఏంటంటే నా స్టడీస్ కూడా అప్పుడు దెబ్బతిన్నాయి అనమాట అండి. ఇలా ఈ టైంలో చాలా విపరీతమైనటువంటి ఈ స్ట్రగుల్స్లో డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను. భయంకరమైన డిప్రెషన్స్, అసలు ఇంటికి జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగున్ను, ఇలా అందరూ ఎవడు మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే అప్పటికి మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు. మరి వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషను ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18 నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు మార్క్ 3:17 మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన
అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు వారు. ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని దేవుడి రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వాళ్ళ వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు, నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే, నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి. అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినని అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు, ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడు అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి. ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళీ ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవన్నీ. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాన్నండి, ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాన్ని. స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 ఉంటే కాళ్ళు వణికిపోయాయి, కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండడం జరిగింది. 3rd వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావు అనేవారు. వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావు అనేవారు. నేను పాస్టర్ అవ్వరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తా ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీమ్ ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు, యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు, మీకు తెలుసు కదండి కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి Mark 317 అని యూట్యూబ్ ఛానల్లో ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి. మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డాను అనమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులు అవ్వటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు ఒక డౌట్ ఉండేదండి, నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే, నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవానండి. బెన్నీ హిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాక యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు. కానీ మా అక్కకు ఒక చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, అందులో బాగా వినేవాడిని మెసేజ్లు విపరీతంగా ఉన్నాయి. 2012-2013 ఆ టైంలో బాగా మెసేజ్లు విన్నాను, నేను మెసేజ్లు బాగా విన్నాను. ఆ మెసేజ్లు వినటము బలపడ్డాను, బాగా బలపడి దేవుడి సేవ అంటే ఒక నాయకుడు ఉండాలి, మనం ఒక నాయకుడి కింద ఉండాలి, ఏదో ప్రసంగించడం కాదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లు విన్నాను అనమాట. ఇలా వింటూ ఉండేవాడిని నా స్నేహితుడు, మరి ఇంజనీరింగ్ మా బెస్ట్ ఫ్రెండ్,
జీవాధారని నేను జీవాధారు కలిసి ఎక్కువగా దేవుడి వాక్యం కొరకు మాట్లాడుకునే వాళ్ళు, ఫోన్లో గంటల గంటల మాట్లాడుకునే వాళ్ళు. ఈరోజు మన ఇద్దరం కలిసి యాకోబు పత్రిక చదువుదాం అనుకుని నీతో దేవుడు ఏం మాట్లాడారు, నాతో దేవుడు ఏం మాట్లాడారు, ఒకరికొకరు పంచుకునేవారన్నమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నీ సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే, రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్ని ద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామంటే 2013 సంవత్సరంలో. నేను ఎందుకు వెళ్ళానంటే, అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేనేం చేయాలి, దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 సంవత్సరంలో నేను డునామిస్కి వెళ్ళాను, దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి, 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను. ఎక్కువసేపు పొద్దున సాయంత్రం వరకు ఉండేది ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి, ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట. అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నిహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా. అయితే సేవ చేయటం అంటే మనకు మనమే ఏది వెంటనే వెళ్ళి ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని, అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వారు ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీలో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను ఆయన అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను, అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము, వాగ్దానం ఇవ్వని దేవుణ్ణి అడిగేవాను, వెంటనే ఏది కూడా తీసుకునేవాడిని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని, 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 సంవత్సరంలోనే ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబిజీ బైక్ ఇచ్చారు, మరి నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేవండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడి నీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది అక్కడ, కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్ వాషింగ్ మిషను గీజరు, ఫుల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు శాలరీ 12,000 శాలరీ, తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అనమాట, ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటూ ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కుకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి, అక్కడ వాక్యాలు వినటం బలపడతూ ఉండేవాడిని. అప్పుడు 2014లో దేవుడు నాతో మాట్లాడారు, 2014 సంవత్సరము జనవరి 24వ తారీఖున దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవకు సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతగా కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సినవన్నీ బతికించిన దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి
నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నానండి. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేనేం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా, నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే రావాలా వద్దా, ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేశానండి. అప్పుడు నాకు దర్శనంలో ఎహెస్కేలు 17:24 వచనం నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చెదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారు నేను మానేద్దాం, నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అయితే వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడి మాట ఇచ్చారు, దేవుడు మానేయమంటున్నారు కదా సరే దేవుడి కొరకు మానేద్దాం దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవాధారికి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను దేవుడు నాతో చెప్పారంటే, అతను ఏమన్నాడు అని, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమో కాదో నేను కూడా నీకు చెప్తానన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్నాను, న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిన అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగల్తూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి ఏంటంటే, ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు సూచన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభువా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు, మళ్ళీ అదే సూచన. తర్వాత రోజు ఏమడిగాడంటే, ప్రభువా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి ఏంటంటే, ఈసారి బండి తడవకూడదు చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారంటే అవాక్ అవ్వటం అంటారు కదా మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంటండి, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినంత క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది చుట్టూరు తడవలేదు, ఈరోజేమో బండి అసలు తడవలేదు చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించి అన్నారు, కానీ లేదండి ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకొలు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే, కాకపోతే నాకు తెలుసు అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వెంట ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయిన 2013 డునామిషన్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఇజకే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్. ఆ దైవజన్ల మెసేజ్లు కూడా టీవీలో వస్తూ ఉండి తమిళ్ ఛానల్లో, ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వెంట ఉండేవాడిని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ అలాగే సతీష్ కుమార్ గారు మెసేజ్లు ఇలా అప్పుడు ఉన్న దైవజన్ల మెసేజ్లు కూడా వింటూ ఉండేవాడిని. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అని ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ ఏరా వచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే, అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభు అప్పుడు గంట స్తుతిస్తూ వచ్చింది ఇది నిజంగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను స్తుతి స్తుతి అంటాను, వెంటనే ఆ టంగ్స్ గిఫ్ట్ నాలోంచి వస్తే నేను నమ్ముతానన్నాను. అప్పుడు వెంటనే జస్ట్ దేవాన్ని ప్రార్థించి స్తుతి స్తుతి అంటే మరలా నాకు అన్ని భాషల వారిన ద్వారా నేను అన్ని భాషలు మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ చదివి అన్ని భాషల కొరకు తెలుసుకున్నాను. ఆ 2013 నుంచి అలా అన్ని భాషల వరంలో ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా ఇప్పుడు 2014 మరి
నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2013లోనే ఎలైజాగా నేను పేరు మార్చుకున్నాను. అప్పుడు యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వేరు కాదు, అలాగే క్రీస్తులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమై ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను, యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు, ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట. అంటే అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలిస్తే వాళ్ళు చెప్పాను, బాబు ఏలు స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్ షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి ఆ కళ నిమిత్తం, ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్లు వింటూ ఉండేవాడిని, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు మెసేజ్లు అన్ని వింటూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినట్టే నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసినా వాక్యం చూస్తున్నాం ఏంటిని. అంటే ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక అలా ఇలా ఉండేది. నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు అలాగే వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలుసురా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదనమాట. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021వ సంవత్సరం ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010వ సంవత్సరంలో అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు అయ్యిండొచ్చు, కానీ 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014లో వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 సంవత్సరాలు అయింది, సుమారుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా నేను సంపూర్ణ సేవలను ఉన్నాను, అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను, మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు. అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలను ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని. మరి ఆ డొనామినేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము, ఇలా ఉంటున్న సమయంలో మరి 2014వ సంవత్సరంలో పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లు మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేశాము. మరి మీటింగ్ రేపంటే ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము, ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు. సాయంత్రం అయిపోయింది, ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లు. అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచుని చూస్తున్నారు, అక్కడ అందరూ వేరే వాళ్ళు వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరూ నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మన తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసిందని ఆమె చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజనులు. స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరంగా ఉండి కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుంది అని, ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది నా బైబిల్ కాదు, నాన్న నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు బ్యాగ్ అన్నారు, ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్, ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారు తెలియదు వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు ఏంటి బాబు ఏం చేస్తున్నాను, ఇలా సేవకు సమర్పించుకున్నానండి ఉద్యోగం మానేశాను అంటే, అప్పుడు ఏమన్నారంటే సరే ప్రార్థన చేసుకో మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్నగారు, 2013లో అది గుర్తొచ్చింది, ఓకే అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కింద నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా, అప్పుడు మేమిద్దరం వాలంటీర్ చేయటం, మా ఇద్దరితో మాట్లాడేవారు జయపాల్ గారు, మాట్లాడి ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారా అంటే అవునండి అంటే వస్తాము చెన్నై వస్తామండి అన్నాము,
అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత చెప్తామన్నారనమాట అండి. అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే మరి జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు, మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి, ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతని బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి. ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రా అని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడికి కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము, మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, నేను ఏ ఉద్యోగం అనో అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేస్తారు. అంతకుముందు నేను ఏం చేశానంటే ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు. వద్దొద్దు ఫారెన్ వద్దు ఏం వద్దు, ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే ఎలాగాని సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేస్తే హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువుల ఇంట్లో ఉన్నాను, ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నా ఏంటి ప్రభువా ఏంటి నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి అదే కదా నీ చిత్తం కాదని కదా మానేశాను ఏంటి పరిస్థితులు అంటే, అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు, నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టే నా కొరకు, నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నా సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా, అన్నీ వదిలేస్తా, నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేమొద్దు, నువ్వే నాకు ముఖ్యం, నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే నా స్నేహితులు ఒకటి ఉన్నా మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఇలాగ నేను రావచ్చా నీ దగ్గరికి అన్నాడు, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను సరే అక్కడికి వెళ్ళిపోదామా ఫోన్లే ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నేను సూచన అడగటము జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము ఇవన్నీ ఒక సంఘర్షణ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, దేవుది దేవుని చిత్తమో తెలీదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము అవన్నీ పెట్టుకుని బస్సు ఎక్కిస్తాను, బస్సు బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే, అప్పుడు నేను విజయవాడలో బస్సు దిగిపోయానండి. హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడలో బస్సు దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలా కట్టి పెట్టించాను. ఆ మనీ ఉంది, ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అని డౌట్ ఉంది. కానీ దేవుడి సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అనే ఒకటి మాత్రం తెలుసు. ఎలాగెళ్ళని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా ఏ టైంకి ఉందని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను చెన్నైకి తీసుకుని ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి సేవకి ఒప్పుకుంటారో తెలీదు, ఇంట్లో పరిస్థితిలో ఉంది ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి మా అక్కకి మా బావగారికి మా డాడీ సెల్కి,
ఒక మెసేజ్ పెట్టాను మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను ఏంటంటే నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము కానీ నేను ఇంకా వేరే పని చేయలేను, లోకంలో పని దేవుడి సేవ చేయాలి, నేను ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్నీ దుఃఖం, ఏమవుతుందో తెలియదు. వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను ఏమండి నేను ఇలా సేవకు వచ్చానంటే, ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కలవరి సాంగ్ బుక్ ఉంటే అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు ఈ నెంబర్ కాదండి 8939 ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడు కురపమాట అది జోసఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది, మరి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాల్కొల్లో కలిసాం కదా ఇదన్న, నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి 2 జూలై బయలుదేరి 3 జూలై వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3కి నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్ని అన్నారు నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే నేనండి అంటే, సరే సరే నువ్వు చర్చ్లో ఉండు నేను వారికి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది ఇది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది వచ్చాను అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో సండే మాట్లాడతామన్నారు, చర్చ్లోనే ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, రే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకే ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది, అరే అనవసరంగా వీళ్ళు బాధపడుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పునా వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది, ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతులు ఉనిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగాను, మా బంధువులకి. వారు ఇద్దరు ఎత్తి ఏమైంది ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీగా ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను, అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు. అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నాన్న నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవటము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల అప్పుడు సరే అమ్మ నేను క్షేమంగానే ఉన్నాను ఇక్కడ ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2017 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము, ఆ మినిస్ట్రీలో అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం. అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి మరి దేవుడు మరలా నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్ని నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత
మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయాలా వద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు ఎలజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తూ ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్నా ఇంకా తెలుసుకుంటున్నా అని చెప్తా ఉండేవాడిని. అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటకి వెళ్తూ ఉండేవాడిని. అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని ఈ 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృప బట్టి దేవుడిని వాడుకుంటున్న సువార్త పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పెళ్ళనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేదన్నమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నామని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన డేవిడ్ గారిని, ఆ దైవజనులు, మా బంధువులు, మరి పాస్టర్ గారులు ఉన్నారు, మా బంధువులు అనేక మంది దైవజనులు ఉన్నారు, వారికి అప్పగించాను నేను, మీరు ప్రార్థన చేయండి, ఏదో నాకు నాకు కానీ కాదు దేవుడి చిత్తంలో నాకు పెళ్ళి అవ్వాలన్నప్పుడు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తెని దేవుడు నాకు భారీగా ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మా మావి గారు కూడా దైవజనులే, వారు కూడా విశ్వాసంలో ఉన్నవారు, వారు పాస్టర్ గారు దైవజనులుగా ఉన్నారు, మరి నరసాపురం దగ్గర సేవ చేస్తున్నారు. వారి కుమార్తెని నాకు ఇచ్చారు. మరి నాకు వివాహానికి ముందు కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చాయి మరి భార్య విషయంలో. దేవుడి కృపను బట్టి 2019 సెప్టెంబర్ 18 నా వివాహము పాలకొల్లులో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను. అదే నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడే ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదన్నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో, ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను. వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడా చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు. ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచర్య ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు. ప్రార్థన చేస్తున్నా, దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతనాత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలనే భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన నేను చూసి నేర్చుకున్నాను కనుక. అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడి కృపను బట్టి కొన్ని సంఘాల్లో ఆదివారాలు వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాలాంటి పనికిమాలలో ఎందుకు ప్రభువా సేవకు పిలిచావో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను అని, నాకేమి ఎబిలిటీస్ లేవు, కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత. యేసయ్యకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని
నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 నుంచి ఇప్పుడు 2021 వరకు ఇంచుమించు 7 నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు. దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు. విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10 దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము. మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం. మేము యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున. ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ చర్చెస్లో ప్రసంగించడం కానీ ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనలు గ్రంథం 53వ అధ్యాయం.